ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948 ఆషాఢమాసం 13వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూలై నెల 4వ తేదీ శనివారం. శుభోదయం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. సమయం 6:05 దాటి 50 సెకండ్లు. అర్చన భక్తి సంగీత కార్యక్రమం వింటారు. ఈనాటి అర్చనలో ముందుగా ఎంఎస్ సుబ్బులక్ష్మి గారు ఆలపించిన శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం విందాం.

నిధే కృత సర్వలోక సర్వజ్ఞ శక్తన తవత్సల సర్వశేషిన్ స్వామిన్ సుశీల సులభాశ్రుత పారిజాత శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే శ్రీమన్ కృపాజల నిధే కృత సర్వలోక సర్వజ్ఞ శక్తన తవత్సల సర్వశేషిన్.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 6:26 దాటి 55 సెకండ్లు. అర్చన కార్యక్రమంలో క్షేత్రదర్శిని వింటున్నారు. చరిత్ర పుటలను, ఆధ్యాత్మిక పరిమళాలను ఒకే చోట దాచుకున్న అద్భుతమైన ప్రదేశాలు మన దేశంలో చాలా ఉన్నాయి. అలాంటి ఒక అద్భుత క్షేత్రమే మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం గంగాపురంలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయం. 1000 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన పుణ్యభూమి, స్కందపురాణంలో సైతం ప్రస్తావనలో ఉన్న ఈ క్షేత్ర విశేషాలను ఈరోజు క్షేత్రదర్శనంలో తెలుసుకుందాం.

క్షేత్రదర్శిని వింటున్నారు. రాజులు మారినా, రాజ్యాలు అంతరించినా, నాటి శిల్పకళా వైభవాన్ని నేటికీ సగర్వంగా చాటిచెప్పేది మన ఆలయాలే. గంగాపురం చెన్నకేశవస్వామి ఆలయం కూడా ఆ కోవకు చెందినదే. క్రీస్తు శకం 1042లో కళ్యాణి చాళుక్య చక్రవర్తి త్రైలోక్యమల్ల సోమేశ్వరుడు ఈ ఆలయానికి రూపకర్త. ఈ ప్రాంతాన్ని ఒకప్పుడు ఆ చక్రవర్తి పేరు మీద త్రైలోక్యమల్ల కేశవపురం, మత్స్యపురి, మాయాపురి అని పిలిచేవారు. నాటి శాసనాలు, శిల్పాలు ఇక్కడి వైభవానికి సజీవ సాక్ష్యాలుగా నిలుస్తాయి. నాటి భక్తి ప్రపత్తులకు, ఆధ్యాత్మిక వైభవానికి ఈ ఆలయాలు నిదర్శనాలు.

గంగాపురంలో వెలిసిన శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వరస్వామి ఆలయం విశేషాలు తెలుసుకుంటున్నాం క్షేత్రదర్శినిలో. ఈ ఆలయంలోని మూల విరాట్టు విషయానికి వస్తే, మీరెప్పుడైనా మీసాలు ఉన్న శ్రీ మహావిష్ణు విగ్రహాన్ని చూసారా? వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ, కానీ గంగాపురం ఆలయంలో శ్రీ చెన్నకేశవ స్వామి వారి విగ్రహం అత్యంత అరుదైన నల్లరాతి శిల్పం. 5 అడుగుల ఎత్తు ఉన్న ఈ మూల విరాట్ రూపంలో స్వామివారు గంభీరమైన మీసాలు

ప్రాణాలతో దర్శనమిస్తారు. అందుకే భక్తులు స్వామివారిని ప్రేమగా మీసాల కేశవుడు అని పిలుచుకుంటారు. ఈ రూపం వెనుక ఉన్న శిల్పకళా చాతుర్యం నిజంగా అద్భుతం. మరి ఇంతటి గంభీర రూపుడైన ఆ కేశవుణ్ణి తలుచుకుంటూ మరో భక్తి గీతం మనందరి కోసం.

క్షేత్రదర్శినిలో గంగాపురం శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆలయం గురించి తెలుసుకుంటున్నాం. ఈ ఆలయంలో మరో విశేషం ఏంటంటే, సాధారణంగా విష్ణుమూర్తి విగ్రహాలలో కుడి చేతిలో సుదర్శనం, ఎడమ చేతిలో పాంచజన్యం అనే శంఖం ఉంటాయి కదా, కానీ గంగాపురంలో మాత్రం ఇందుకు వ్యతిరేకంగా ఉంటుంది. ఇక్కడ స్వామివారు కుడి చేతిలో శంఖాన్ని, ఎడమ చేతిలో చక్రాన్ని ధరించి ఉంటారు. దీని వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. గజేంద్రుణ్ణి కాపాడటానికి స్వామివారు ఆత్రుతగా గజేంద్ర మోక్షం ఘట్టంలో చక్రం విసిరినప్పుడు ఆ వేగంలో శంఖచక్రాల స్థానాలు మారాయని పురాణ గాథ. ఆ గజేంద్ర మోక్ష ఘట్టాన్ని అనుసరించి ఇక్కడ స్వామివారి విగ్రహం రూపొందించారు అని చెప్తారు.

అర్చన కార్యక్రమంలో భక్తి పారవశంలో ఓలలాడించే భక్తిగీతాలు వింటూ క్షేత్ర దర్శనంలో గంగాపురం శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామివారి ఆలయం విశేషాలు వింటూ స్వామివారిని దర్శించుకుంటున్నాం. మరి ఈ ఆలయ శిల్పకళను చూస్తే ఎవరైనా సరే మంత్రముగ్ధులు కావాల్సిందే. ఆలయ మధ్యభాగంలో ఉన్న అద్భుతమైన మంటపంపై రకరకాల భంగిమలలో పరిగెడుతున్నట్లుండే ఏనుగుల శిల్పాలు మనసులను కట్టిపడేస్తాయి. అలాగే గర్భాలయ ముఖద్వారంపై 20 ప్రాచీన రాతి స్తంభాలపై చెక్కిన సూక్ష్మ శిల్పాలు నాటి కళావైభవానికి అద్దం పడతాయి. అంతటి అద్భుతమైన క్షేత్రాన్ని, శిల్పకళా సౌందర్యాన్ని, ఆ 1000 నామాల శ్రీ మహావిష్ణువును మనసులోనే దర్శించుకుంటూ ఈ అద్భుతమైన భక్తి గీతాన్ని విందామా మరి?

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 6:47 దాటి 30 సెకండ్లు. అర్చన కార్యక్రమంలో క్షేత్రదర్శిని వింటున్నారు. గంగాపురం ఆలయం శిల్పకళకు, ప్రశాంతతకే కాదు ఉత్సవాల కోలాహలానికి కూడా ఎంతో ప్రత్యేకం. ప్రతి ఏటా మాఘశుద్ధ పాడ్యమి నుండి రథసప్తమి పర్వదినం వరకు శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయం బ్రహ్మోత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతాయి. చిన్న తేరు, పెద్ద రథోత్సవం, స్వామివారికి తిరుకళ్యాణం చూడటానికి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుండే కాక పక్క రాష్ట్రాల నుండి కూడా భక్తులు లక్షలాదిగా తరలివస్తారు. ఆ జాతర కోలాహలాన్ని, భక్తుల కోలాటాలను ఊహించుకుంటూ ఈ భక్తిగీతం మీకోసం.

మహబూబ్నగర్ జిల్లా గంగాపురంలో వెలిసిన శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆలయం విశేషాలు తెలుసుకుంటున్నాం క్షేత్రదర్శినిలో. మనం సాధారణంగా రాతితో లేదా ఇటుకలతో కట్టిన ఆలయాలను చూస్తాం కదా, కానీ ఈ చెన్నకేశ్వర స్వామి ఆలయ ప్రాకారంలో ఒక విచిత్రమైన విభిన్నమైన నిర్మాణం కనిపిస్తుంది. ఇక్కడ చుట్టూ గోడను మొదట రాతితో నిర్మించి దానిపై మట్టితో ప్రాకారాన్ని నిర్మించారు. ఇది ఇతర ఆలయాలకు భిన్నంగా ఎంతో ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఆలయం ఈశాన్య దిశలో, రాతితో నిర్మించిన లోతైన కోనేరు కూడా ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఇలాంటి ఎన్నో చారిత్రక విశేషాల నడుమ వెలిసిన ఈ ఆలయం పచ్చటి పల్లె ప్రకృతి వడిలో చారిత్రక శిల్ప సంపదతో అలరారుతుంది. జడ్చర్లకు కేవలం 5 కిలోమీటర్ల దూరంలో కల్వకుర్తికి వెళ్లే దారిలోనే ఈ గంగాపురం క్షేత్రం ఉంది. రోడ్డు మార్గంలో సులభంగా ఇక్కడికి చేరుకోవచ్చు. 1000 ఏళ్ల నాటి ఆ మీసాల కేశవుడిని దర్శించుకుంటే మనసుకు ఎంతో ప్రశాంతత లభిస్తుంది. చరిత్రను, ఆధ్యాత్మికతను ఇష్టపడేవారికి ఇదొక అద్భుతమైన ప్రదేశం. ఓం నమో నారాయణాయ.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7:40.
1: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా ఇండియా పోస్ట్ .gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
0: ఈనాటి ఈ బంధం ఏనాటిదో చిత్రం నుండి పి. సుశీల ఆలపించిన గీతం మీ అందరి కోసం.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు రాజస్థాన్లోని జోధ్పూర్ విమానాశ్రయంలో 480 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభిస్తారు. పాత్రికేయ రంగం సత్యం, సమగ్రత అత్యున్నత వృత్తిపరమైన ప్రమాణాలకు కట్టుబడి ఉండాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. వార్షిక ఎగుమతుల వృద్దితో భారత్ 1 ట్రిలియన్ అమెరికన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్ని సాధించే దిశగా సాగుతోందని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇక వార్తల వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. రాజస్థాన్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి ఈ ఉదయం జోధ్పూర్ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభిస్తారు. 480 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు ఏటా 20 లక్షల మంది ప్రయాణికులకు సేవలందిస్తుంది. జోధ్పూర్లో అత్యాధునిక ఉడాన్ పథకాన్ని కూడా మోదీ ప్రారంభిస్తారు. ఏవియేషన్ ఆధారిత అభివృద్ది వేగవంతం చేయడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. సమగ్రమైన, సుస్థిరమైన విమాన అనుసంధానం వంటి పలు వ్యూహాత్మక అంశాలపై ఈ ప్రాజెక్టు దృష్టి సారిస్తుంది. అలాగే ప్రధానమంత్రి రాజస్థాన్లోని బలోత్రాలో సుమారు 1.06 లక్షల కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. దేశ ఇంధన, పెట్రోకెమికల్ రంగంలో ఒక మైలురాయిగా నిలిచే భారతదేశపు మొట్టమొదటి గ్రీన్ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ను బాలోత్రాలోని పంచ్ప్రదా వద్ద మోదీ దేశానికి అంకితం చేస్తారు. 13,000 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో చేపట్టే జైపూర్ మెట్రో రైల్ ప్రాజెక్టు 2వ దశకు కూడా మోదీ శంకుస్థాపన చేస్తారు. రాజస్థాన్ ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఎంపికైన సుమారు 54,000 మంది యువతకు ప్రధానమంత్రి నియామక పత్రాలు అందజేస్తారు. అనంతరం ఈరోజు సాయంత్రం ప్రధానమంత్రి గుజరాత్ను సందర్శిస్తారు. అక్కడ సానంద్లోని సీజీ సెమీ అవుట్సోర్స్ సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ కేంద్రాన్ని ప్రారంభిస్తారు. పాత్రికేయ రంగం సత్యం, సమగ్రత అత్యున్నత వృత్తిపరమైన ప్రమాణాలకు కట్టుబడి ఉండాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఆర్గనైజర్ వీక్లీ పత్రిక 80వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో ప్రసంగిస్తూ మంత్రి, విశ్వసనీయతను కాపాడుకుంటూనే పత్రికలు సమాచారాన్ని అందించి, ప్రశ్నించి విజ్ఞానవంతమైన ప్రజా చర్చను ప్రోత్సహించినప్పుడే ప్రజాస్వామ్యం బలోపేతమవుతుందని పేర్కొన్నారు. భారత స్వాతంత్ర్యానికి కొన్ని వారాల ముందు 1947 జులై 3వ తేదీన తొలి సంచికతో ప్రారంభమైన ఆర్గనైజర్స్ వీక్లీ పత్రికా ప్రస్థానాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. దేశ ప్రయాణంలో ఆర్గనైజర్ వీక్లీ కూడా పాలు పంచుకుందని రాధాకృష్ణన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రఫుల్ కేత్కర్, గౌతమ్ చౌబే రచించిన హిందుత్వ డిస్కోర్స్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్, రీడింగ్ విత్ ఆర్గనైజర్ పేజెస్, డాక్టర్ ఉజ్వల చక్రదేవ్ రచించిన టెంపుల్స్ బియాండ్

0: భారత్ అనే పుస్తకాలను కూడా ఉపరాష్టపతి విడుదల చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం నుంచి ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో 6 రోజుల పాటు పర్యటిస్తారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి రుద్రేంద్ర టండన్ ప్రధానమంత్రి పర్యటన వివరాలను వెల్లడించారు. మొదటి విడతగా ఈ నెల 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు మోదీ ఇండోనేషియాలో పర్యటించి జకార్తాతో పాటు చారిత్రక నగరమైన యోగ్యాకర్తలోని ప్రాబ్రన్ ఆలయ సముదాయాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో జరిగే 3వ భారత్ ఆస్ట్రేలియా వార్షిక సదస్సులో పాల్గొంటారు. చివరిగా జూలై 10-11వ తేదీల్లో న్యూజిలాండ్లో పర్యటిస్తారు. కాగా గత 40 ఏళ్లలో భారత ప్రధాని ఒకరు న్యూజిలాండ్ను సందర్శించడం ఇదే తొలిసారి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు మొదటి త్రైమాసికంలోనే దేశ వార్షిక ఎగుమతులు దాదాపు 15% నమోదయ్యాయని, దీంతో భారత్ $1 ట్రిలియన్ ఎగుమతుల లక్ష్యాన్ని సాధించే దిశగా సాగుతోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన బోర్డ్ ఆఫ్ ట్రేడ్ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే వస్తువుల ఎగుమతులు సుమారు $440 బిలియన్ నుండి $530 బిలియన్, అలాగే ఇతర ఎగుమతులు సుమారు $421 బిలియన్ నుండి $470 బిలియన్ పెరగాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
1: Our aim is to grow in the current year. We were $863 billion last year. We want to grow to $1 trillion export this year. And to reach $1 trillion, our goods export will have to increase from 440 to about 530. $90 billion increase. That is 17% growth in goods. Services will have to grow from 421 to about 470.
0: సుంకాల మార్పులు, రవాణా అంతరాయాలు ఉన్నప్పటికీ 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత్ $863 బిలియన్ గరిష్ట స్థాయి ఎగుమతులను సాధించి 4.6% వృద్ధిని నమోదు చేసిందని కూడా గోయల్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నిన్న న్యూఢిల్లీలో ఎల్నినో ప్రభావంతో దేశంలోని పలు ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైన పరిస్థితులను, వాటి ప్రభావాలపై సమీక్షించారు. ఈ సమావేశంలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి, కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ కార్యదర్శితో పాటు వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో అమిత్ షా మాట్లాడుతూ, ఎల్నినో కారణంగా దేశంలోని కొన్ని ప్రాంతాల్లో తక్కువ వర్షపాతం కారణంగా తలెత్తే సమస్యలు, పరిస్థితులను ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తుందని తెలియజేశారు. వ్యవసాయ శాఖ, సంబంధిత అన్ని మంత్రిత్వ శాఖలు అప్రమత్తంగా ఉండాలని, ఏ పంటలు వేయాలో రైతులకు తగిన సలహాలు ఇచ్చేందుకు రాష్ట ప్రభుత్వాలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు వంటి తక్కువ నీటి అవసరమున్న ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాల్సిన అవసరాన్ని కూడా అమిత్ షా చెప్పారు. అలాగే దేశంలో బియ్యం, గోధుమలతో సహా అత్యవసర ఆహార ధాన్యాలు తగినంత పరిమాణంలో అందుబాటులో ఉన్నాయని, నిత్యావసర వస్తువుల ధరలు కూడా స్థిరంగా కొనసాగుతున్నాయని హోంమంత్రి తెలియజేశారు. ఆయుష్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వైద్య రాజేష్ కొటేచా అధ్యక్షతన నిన్న న్యూఢిల్లీలో సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ CCRAS 5వ కార్యనిర్వాహక కమిటీ సమావేశం జరిగింది. ఆయుర్వేద విద్య, పరిశోధన, శాస్త్రీయ సమాచార ప్రసారం, డిజిటల్ పాలనను ప్రోత్సహించే లక్ష్యంతో 3 ప్రధాన కార్యక్రమాలను ప్రారంభించడంతో దేశ ఆయుర్వేద పరిశోధన వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ఈ సమావేశం ఒక ముఖ్యమైన ముందడుగు వేసిందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ సమావేశంలో ఆయుర్వేద పరిశోధన, విద్య, ప్రజారోగ్యాన్ని అభివృద్ది చేయడంలో CCRAS చేసిన గణనీయమైన కృషిని కొటేచా అభినందించారు. జాతీయ పరిశోధన వ్యవస్థను బలోపేతం చేయడంలో ఈ సంస్థ చేస్తున్న ప్రయత్నాలను ఆయన ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆవిష్కరణలు, ఉత్తమ పద్దతులను రూపొందించాలని ప్రోత్సహించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఫ్రెంచ్ ఆర్థిక శాఖ మంత్రి రొనాల్డ్ లెస్కూర్ నిన్న ఫ్రాన్స్లో ఎక్స్ ఎన్ ప్రొవిన్స్లో భారత్ ఫ్రాన్స్ ఆర్థిక చర్చకు సహాధ్యక్షత వహించారు. భారత్లో ఆర్థికాభివృద్ది కోసం ఫ్రెంచ్ అభివృద్ది సంస్థల పురోగతిపై వారు చర్చించారు. ఈ సందర్భంగా భవిష్యత్తు ప్రాజెక్టుల అవకాశాలను కూడా వారు స్వాగతించారు. భారత్, ఫ్రాన్స్ మధ్య ఆర్థిక, ద్రవ్య, సాంకేతిక, పెట్టుబడి, వాణిజ్య అంశాలను పరిష్కరించడానికి ఈ ఆర్థిక చర్చా వేదిక దోహదపడుతుందని ఇరువురు మంత్రులు పేర్కొన్నారు. జలశక్తి మంత్రిత్వ శాఖ, కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్ ద్వారా 7వ జాతీయ జల పురస్కారాలను ప్రారంభించింది. జలసమృద్ది భారతాన్ని ప్రభుత్వ లక్ష్యాన్ని సాధించడంలో దేశవ్యాప్తంగా రాష్ట్రాలు, జిల్లాలు, వ్యక్తులు, సంస్థలు చేసిన విశేష కృషిని గుర్తించి ప్రోత్సహించింది.

0: ఈ పురస్కారాలను ప్రవేశపెట్టినట్లు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. దరఖాస్తులన్నింటినీ www.awards.gov.in అనే ఆన్లైన్ రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్ ద్వారా సమర్పించవచ్చు. దేశంలోని పలు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ భారీ వర్ష సూచన జారీ చేసింది. ఈరోజు గుజరాత్, కొంకన్, గోవా, మధ్య మహారాష్ట, ఒడిశా, పశ్చిమ మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ రెడ్ అలర్ట్ జారీ చేసింది. దీంతోపాటు ఉత్తరప్రదేశ్, బీహార్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, గంగానదీ పరివాహక పశ్చిమ బెంగాల్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, ఈశాన్య రాష్ట్రాల్లో కూడా భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. తూర్పు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన పిడుగులు పడే అవకాశం ఉందని పేర్కొంది. దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పటి వరకు 102,000కు పైగా ఎన్యూమరేషన్ ఫామ్లు డిజిటలైజ్ చేశారు. ఢిల్లీలోని ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా సుమారు 33,14,000 ఫామ్లను పంపిణీ చేసినట్లు ఢిల్లీ ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం తెలిపింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు రాజస్థాన్లోని జోధ్పూర్ విమానాశ్రయంలో 480 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభిస్తారు. పాత్రికేయ రంగం సత్యం, సమగ్రత అత్యున్నత వృత్తిపరమైన ప్రమాణాలకు కట్టుబడి ఉండాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. వార్షిక ఎగుమతుల వృద్దితో భారత్ $1 ట్రిలియన్ ఎగుమతుల లక్ష్యాన్ని సాధించే దిశగా సాగుతోందని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ మధ్యాహ్నం 12:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7:15 దాటి 30 సెకండ్లు. ఇది మన చట్టం. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ డిపిడిపి, ఈ అంశం గురించి సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ చీఫ్ సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ శ్రీ సిహెచ్ఏఎస్ మూర్తి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఈనాటి ఇది మన చట్టం కార్యక్రమంలో డిపిడిపి డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ ఈ అంశం గురించి తెలియజేయడానికి సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ సీనియర్ డైరెక్టర్ చంద్రపాటి అప్పల సత్యనారాయణ మూర్తి గారు మన స్టూడియోస్కి వచ్చేసారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి మూర్తి గారు.
1: నమస్కారం సార్.
0: ఈ డిపిడిపి అని ఇటీవల వినబడుతుంది, దీని గురించి ఏ రకంగా ఇది ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది తెలియజేయండి.
1: సో డిపిడిపి అంటే మీరు ఇందాక చెప్పినట్టు డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్. ఇది యాక్చువల్ గా 2019లోనే ఇనిషియేట్ చేశారు ఇప్పుడున్న ప్రజెంట్ గవర్నమెంట్. అయితే అందులో మొత్తం డేటాని ప్రాసెస్ చేసి ఏదైనా బయటకు పంపించడానికంటే, ఇప్పుడు మనకు మీకు తెలుసు వివిధ ఎంఎన్సీస్ ఆర్ వర్కింగ్ హియర్, మల్టీనేషనల్ కంపెనీస్ వస్తున్నాయి, అంటే మనం బిజినెస్ ఓపెన్ చేసాం గ్లోబల్ బిజినెస్ ప్రకారం. ఇప్పుడు ఈ గ్లోబల్ లైక్ గూగుల్ అయినా అవ్వచ్చు, లేకపోతే ఫేస్బుక్ అయినా అవ్వచ్చు, ఇవన్నీ ఎస్టాబ్లిష్డ్ అట్ యుఎస్, ఇవి మన డేటా కలెక్ట్ చేస్తున్నాయి. ఈ డేటాని తీసుకెళ్లి వాళ్ళ యొక్క దేశంలో డేటా సర్వర్స్లో పెడుతున్నాయి. అంటే అవి ఎంతవరకు ఈ డేటాని మన పర్సనల్ డేటాని పెడుతున్నాయి అన్న విషయంకి ఎటువంటి చట్టం లేదు అప్పటి వరకు. ఈ చట్టంలోని ఈ 2019లోనే ఎటువంటి డేటా అయినా మన దేశం నుంచి ప్రాసెస్ చేసి మరో దేశానికి వెళ్ళేటప్పటికి కొన్ని పరిమితులు విధించాలని ఈ బిల్లును తీసుకొచ్చారు. ఎందుకంటే ఇది మన దేశ పౌరుల ఇన్ఫర్మేషన్, అది వ్యక్తిగత ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు లేకపోతే మరేదైనా ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు. అంటే మన వ్యక్తిగతంగా కాకుండా ఇతరుల ఇన్ఫర్మేషన్ కూడా పాస్ చేసే అవకాశం ఉంటుంది ఇంటర్నెట్లో. సో దీన్ని రిస్ట్రిక్ట్ చేసి ఎంతవరకు రిస్ట్రిక్ట్ చేయగలము అంటే 2019లోని మొత్తం అంతా రిస్ట్రిక్ట్ చేయొచ్చు అన్న దాని మీద వచ్చింది. అది అప్పుడేంటంటే కొన్ని అంటే ఈ బిల్లుని ప్రాసెస్ చేసే ముందు ఇది పబ్లిక్ పెడతారు. సో పబ్లిక్ నుంచి వచ్చిన కొన్ని

0: ఇన్పుట్స్ వల్ల ఈ బిల్లు కొంచెం లేట్ అయింది. బట్ 2023లో మన దేశం సార్వభౌమత్వ ప్రకారం మనం దాన్ని ఎంత వరకు రిస్ట్రిక్ట్ చేయొచ్చు అన్నది గవర్నమెంట్ కెన్ టేక్ ఏ డెసిషన్ అన్న విధంగా పెట్టారనమాట. అంటే ఆ సెంటర్స్ ని పూర్తిగా డేటాని అంతా ఆపేయకుండా సో ఎక్కడెక్కడ ఆపచ్చు అన్నది మన దేశ చట్టాల ప్రకారం మార్పులు చేసుకోవచ్చు అన్నది చేంజ్ చేసి మొన్న 2023లో ఆగస్ట్ 11లో పార్లమెంట్ 2, లోక్సభ రాజ్యసభ 2 ఈ బిల్లును పాస్ చేశాయి. ఈ బిల్లు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన డేటాని, మన పర్సనల్ డేటాని, వ్యక్తిగత డేటాని, సమాచారాన్ని గుప్తంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత.
1: అయితే మామూలుగా పూర్వం పెద్దలు అనేవాళ్ళు ఒక మాట, ఇంటి గుట్టు వ్యాధి రట్టు అనేవాళ్ళు.
0: అవును,
1: ఇంటి విషయాన్ని గుట్టుగా పెట్టుకున్నప్పుడే మనం గౌరవంగా బతకగలం. అదే విధంగా ఇప్పుడు మీరు అన్నట్టు ఈ చెప్పే మీ డిపిడిపి యాక్ట్ కూడా మన దేశానికి సంబంధించి, మన పౌరులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని దానిపైన అధికారం కానీ ఆ గోప్యత కానీ ఆ హక్కు మన దగ్గర ఉండాలి.

0: గౌరవంగా బ్రతకగలం. అదే అదే విధంగా ఇప్పుడు మీరు అన్నట్టు ఈ చెప్పే మీ డీపీడీపీ యాక్ట్ కూడా మన దేశానికి సంబంధించి మన పౌరులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని దానిపైన అధికారం కానీ ఆ గోప్యత కానీ ఆ హక్కు మనపై మన దగ్గర ఉండాలి. లేనట్లయితే ఎదుటి వాళ్ళు దాన్ని దుర్వినియోగపరిచే అవకాశం
1: ఉంది. ఈవెన్ దో ఏ కంపెనీ ఇస్ కలెక్టింగ్ ద డేటా, అంటే ప్రాసెస్ చేసినప్పుడు మన దగ్గర తీసుకున్నప్పుడు మన డేటాని తీసుకున్నప్పుడు దాన్ని ప్రొటెక్ట్ చేసే బాధ్యత ఏ కంపెనీ అయినా వ్యక్తిగతంగా అయినా, అంటే ఇప్పుడు ఒక వ్యక్తి మీ దగ్గర మిమ్మల్ని కలిసి మీ ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను అనుకోండి, మీ పర్మిషన్ లేకుండా మరొకరికి ప్రాసెస్ చేయడం కానీ మరొకరికి ఇవ్వడం కానీ చేయకూడదు. అది ఈ చట్ట పరిమితుల లోబడి చేయాలి. అటువంటి కాకుండా ఇటువంటి డేటా అయినా ప్రాసెస్ చేసి మరొకరికి ప్రాసెస్ చేస్తే 250 కోట్ల వరకు ఫైన్ విధించే అవకాశం ఉంది గరిష్టంగా. సో ఇది ఫస్ట్ మనకు ఇచ్చే ఫస్ట్ ఫీచర్ ఏంటంటే రైట్ టు యాక్సెస్ ఇన్ఫర్మేషన్ అబౌట్ పర్సనల్ డేటా ప్రాసెస్ అని అన్నారు. అంటే ఎవరైనా ఒక డేటాని వ్యక్తిగత సమాచారాన్ని ప్రాసెస్ చేసినప్పుడు, ప్రాసెసింగ్ అంటే ఇక్కడ ఏంటి, కలెక్టింగ్ ద డేటా, యూజింగ్ ద డేటా, అంటే మీ డేటా నేను కలెక్ట్ చేస్తున్నాను. మీరు అమెజాన్లో ఒక బుక్ కొన్నారు, ఈ అమెజాన్లో బుక్ కొన్నప్పుడు మీకు ఏమవుతుంది, జనరల్గా బుక్ కొనకపోయినా రిజిస్టర్ చేసినప్పుడు మీరు యాక్సెస్ చేసి ఈ పలానా బుక్ కొనాలి అని అనుకుంటున్నారు, అనుకుని కొనలేదు. మీరు ఏం చేస్తారు, తర్వాత కొందామని ఉద్దేశంతో కొనకుండా మీరు డ్రాప్ అయిపోయారు. కానీ మీరు తర్వాత అదే అంటే అమెజాన్కి వెళ్ళకపోయినా మీరు ఇంకో వెబ్సైట్ ఓపెన్ చేసిన మరొక లేదంటే ఇంకో బ్రౌజర్ ఓపెన్ చేసేసిన మీకు బుక్స్ ఆ బుక్ యొక్క అడ్వర్టైజ్మెంట్ పక్కన వస్తుంది.
0: అంటే మనం ఏ ఇంట్రెస్ట్ చూపించామో దానికి సంబంధించిన డేటా వాళ్ళ దగ్గర ఉండిపోయింది కాబట్టి ప్రాంప్ట్ చేస్తూ ఉంటారు.
1: ప్రాంప్ట్ చేసి అంటే వాళ్ళు మీ దగ్గర ఉన్న డేటా, ఎటువంటి డేటా కలెక్ట్ చేశారు, ఈ ఎగ్జాంపుల్లో మీరు ఒక థ్రిల్లర్ బుక్ కొంటున్నారు, కొనాలనుకున్నారు, అది ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేశారు, అది వాళ్ళ దగ్గర పెట్టుకొని అంటే ఈ డేటాని మళ్ళీ మీకే అడ్వర్టైజ్మెంట్గా ఇస్తున్నారు. అంటే మీరు నెక్స్ట్ డే కానీ రెండో రోజు కానీ తర్వాత రోజు కానీ వెళ్ళినప్పుడు ఏంటంటే అదే డేటా మీకు అడ్వర్టైజ్మెంట్ రూపంలో వస్తుంది. అంటే ఏంటి అర్థం, ఇక్కడ మీ దగ్గర ఉన్న డేటా ఆల్రెడీ కలెక్ట్ చేసింది గూగుల్ కానీ యూట్యూబ్ కానీ ఆర్ అమెజాన్ కానీ, అదే డేటాని మీకు అడ్వర్టైజ్మెంట్ రూపంలో కానీ, లేదు మీరు అన్నట్టు మీకు ఈ టాపిక్ మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఇదే టాపిక్ మొదటి యాక్సెస్ చేశారు కాబట్టి, అంటే మీరు ఎలక్షన్స్ 2023 అన్నారు అనుకోండి, ఆ ఎలక్షన్కి సంబంధించిన వీడియోలన్నీ మీకు అడ్వర్టైజ్మెంట్ రూపంలోనో లేకపోతే మీకు ఇంట్రెస్టెడ్ రూపంలో వస్తుంటాయి. అంటే ఇక్కడ డేటా కలెక్ట్ చేశారు, మీ డేటాని ప్రాసెస్ చేశారు, ఆ డేటానే ఒక ఆయుధంగా అనగా నేను చెప్పను కానీ మాధ్యమంగా వాడుకొని మీకే అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు.
0: ఇంకొకటి అండి, చాలా విషయాల్లో మనము కొన్ని వస్తువులు కొనేటప్పుడు గివ్ యువర్ డీటెయిల్స్ అంటాడు, మీ అడ్రస్ అంటాడు, మీ ఫోన్ నంబర్ అంటాడు, ఈమెయిల్ అంటాడు, ఇవన్నీ ప్రాసెస్ చేసి రిజిస్టర్ అయ్యి ముందుకు వెళ్ళలేము. ఈ లోపల మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వాళ్ళకి ఇచ్చినట్టే కదా.
1: అంతే కదా.
0: సో ఇప్పుడు మీరు అన్నట్టు దానికి ఏ రకమైన చర్యలు చేపట్టారు, ఒకవేళ అలా మన డేటా కనుక తస్కరించబడి లేదంటే దుర్ఉపయోగం జరిగింది అని తెలిస్తే ఒక సామాన్యుడిగా ఏ రకంగా రియాక్ట్ కావాలి?
1: కరెక్ట్, అదే వాటి కోసమే ఈ డీపీడీపీ బిల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో బేసిక్గా మనం ఫస్ట్ ఏదైనా ఒక అవసరాని కోసం కానీ లేకపోతే మాకు ఆ ఇన్ఫర్మేషన్ కానీ ఒక వెబ్సైట్లో రిజిస్టర్ చేస్తున్నామంటే మనం ఫస్ట్ గుర్తుంచుకోవాల్సింది మనం ఎంతవరకు ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం, ఈ ఇన్ఫర్మేషన్ నిజంగా వాళ్ళకి కావాలా. సపోజ్ లేస్తే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఏదైనా ఒక ఆన్లైన్ గేమ్ ఆడాలి అంటే ఏదైనా ఆన్లైన్ గేమ్ వెబ్సైట్ ఏం చేస్తుందంటే మీ డీటెయిల్స్ కావాలని అడుగుతుంది, మీ ఏజ్ కావాలని అడుగుతుంది. ఎందుకంటే బేసికల్గా మీ యొక్క వృత్తి, మీ యొక్క వయస్సు, మీ యొక్క ఇన్ఫర్మేషన్ బట్టి వాళ్ళు మీకు అనుగుణంగా గేమ్స్ క్రియేట్ చేశారు ఉన్నా లైక్ నవల్స్ కానీ గేమ్స్ కానీ ఇవన్నీ ఏంటంటే వ్యక్తిగతంగా వయసు బట్టి కూడా మనం విభజీకరించవచ్చు, లేదు అంటే మీకున్న ఇంట్రెస్ట్ బట్టి విభజీకరించవచ్చు. సో ఈ డీటెయిల్స్ ఇచ్చినప్పుడు వాళ్ళతో పాటు మీ క్రెడిట్ కార్డులు కూడా ఇన్ఫర్మేషన్ అడుగుతారు. ఎందుకంటే ఒక ఆన్లైన్ గేమ్ ఆడేటప్పుడు ఏమవుతుందంటే కొంతవరకు ఫ్రీ ఉంటుంది, 1, 2, 3, 4 రౌండ్లు, 5వ రౌండ్ కావాలంటే మీరు పేమెంట్ చేయాలి. మీరు పేమెంట్ చేయాలి అంటే మరి మీరు ట్రాన్స్ఫర్ చేయడం అది టైం తీసుకుంటుంది. సో వాళ్ళ బిజినెస్ పరంగా వాళ్ళకి అంత అది ఉపయోగం కలదు. అందుకని ఈ క్రెడిట్ కార్డు బిల్ తీసుకుంటే ఆటోమేటిక్గా మీకు బిల్లింగ్ చేస్తాం,
0: డిడక్ట్ అయిపోతుంది
1: అనే ఉద్దేశంతో అది, అంటే అది వాళ్ళకి అనుకు ఉపయోగం అవ్వచ్చు, కొందరికి పర్సనల్గా గేమ్లో డిస్టర్బ్ లేకుండా ఉన్న ఉపయోగించవచ్చు. సో ఈ పరిమితులు మనం తెలుసుకోవాలి. ఒకవేళ నేను క్రెడిట్ కార్డు ఇస్తే నా క్రెడిట్ కార్డు నుంచి ఆటోమేటిక్గా డబ్బులు అయిపోతాయి, నా మీద నా కంట్రోల్ లేదు. మీ ఒకవేళ మీ ఒక ఆన్లైన్ గేమింగ్ అనేది ఒక వ్యసనంగా మారితే మీరు కంట్రోల్ చేసుకోకపోతే మీ క్రెడిట్ కార్డు బిల్లింగ్ కూడా అంతే విధంగా పెరిగిపోతుంది. సో ఆ కంట్రోల్స్ అన్నది మనం ఈ వ్యక్తిగత ఈ ఇన్ఫర్మేషన్

0: విషయం మనకు తెలిసి ఉంటే మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే మీ క్రెడిట్ కార్డు మీద మీరు పరిమితులు విధించుకోవచ్చు. ఏమని, నేను ఒక రోజులో 5,000 కన్నా ఎక్కువ ఖర్చు పెట్టగలను. ఇప్పుడున్న క్రెడిట్ కార్డ్ కంపెనీస్, సిటీ బ్యాంక్ అవ్వండి, SBI అని, వాళ్ళు మనకి మన యాప్లోనే అవకాశం ఇస్తున్నారు. ఒక రోజులో నేను 5,000 కన్నా ఎక్కువ ఖర్చు పెట్టకూడదు అన్నది మనం పరిమితి పెట్టించుకోవచ్చు ఆటోమేటిక్గా.
1: ఒక విధంగా చెప్పాలంటే ఇంటర్ గెలిచి రచ్చ గెలవాలి. ఫస్ట్ మనమే కంట్రోల్లో ఉండాలి. మన కంట్రోల్లో ఉన్నప్పటికీ ఏదైనా మన ఇన్ఫర్మేషన్ బయటికి పోయి మన పట్ల మన ఇన్ఫర్మేషన్తో దుర్పయోగం జరిగినట్లయితే అప్పుడు నెక్స్ట్ ప్రభుత్వం వరకు వెళ్లాల్సి వస్తుంది.
0: అంతేగా, ఎందుకంటే ఇప్పుడు ఈ కంపెనీస్ అన్ని మీకు చెప్పి అది చెప్పకుండా చెయ్యట్లేదు, ప్రత్యేకంగా మీకు చెబుతాయి. మీ క్రెడిట్ కార్డు మీ డీటెయిల్స్ తీసుకున్నప్పుడు కింద టర్మ్స్ అండ్ కండిషన్స్ మీరు క్లిక్ కొడుతుంటారు,
1: యాక్సెప్ట్ చేస్తేనే
0: ముందుకెళ్తారు. కానీ మనలో ఎవరు కూడా ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ చదవం, ఎందుకంటే ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్న డాక్యుమెంట్ మీకు మినిమం 5 పేజీల నుంచి ఈవెన్ ఒక్కొక్కసారి 20 పేజీల వరకు ఉంటుంది. మనం గేమ్ ఆడాలన్న ఉత్సుకతతో, లేకపోతే ఆ ఆన్లైన్ ఐటెం కొనాలన్న ఉత్సుకతతో మనం అవి చదవం ముందు. ఎందుకంటే మనం ఆఫర్ చూస్తాం, 50%కి ఈ ఐటెం దొరుకుతుంది ఫిజికల్ షాపింగ్ కన్నా అనగానే ఆ 50% తీసుకోవడానికి ఆ రోజే ఉంటుందన్న ఉత్సుకతతో ఇమీడియట్ గా రిజిస్టర్ చేస్తాం. ఆ రిజిస్టర్ చేసి ఆ టర్మ్స్ అండ్ కండిషన్ అవాయిడ్ చేస్తాం. ఈ టర్మ్స్ అండ్ కండిషన్ లో ప్రత్యేకంగా వీళ్ళందరూ చెప్తారు, మీ ఇన్ఫర్మేషన్ మేము వాడుకుంటాము, మీ ఇన్ఫర్మేషన్ మా మార్కెటింగ్ అవసరాలకు వాడుకుంటాము. కానీ ఇక్కడే ఒక పాయింట్, DPDP బిల్ అంటే ఎటువంటి మార్కెటింగ్ అవసరాలు కూడా చెప్పాల్సి వస్తుంది. మీ ఇంటర్నల్ అంటే ఇప్పుడు నేను ఒక అగ్రిమెంట్ చేశానంటే మీకు నాకు ఒక అగ్రిమెంట్ అయిందంటే ఇదర్ యూ ఓన్లీ యూ కెన్ యూజ్ ఇట్ ఆర్ ఐ కెన్ యూజ్ ఇట్, బోత్ ఆర్ రెస్పాన్సిబుల్. బట్ ఈ మార్కెటింగ్ ఇన్ఫర్మేషన్ నీ థర్డ్ పార్టీ ఆర్ నీ థర్డ్ పార్టీ వెండర్స్ కానీ లేకపోతే థర్డ్ పార్టీ ప్రొడక్ట్స్ కానీ వాడకూడదు. సో ఆ వాడి ఉంటే ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ లో వాళ్ళు పెట్టి ఉంటారు, అవి మనం చదవకపోతే సో మనమే లూజ్ అయిపోయే అవకాశం ఉంది,
1: తప్పు చేసినట్టు అవుతుంది.
0: అవును, అందుకనే మనం ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ చదవాలి. చదివితే అప్పుడు మనకున్న హక్కులేంటి, మనం ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు అప్పుడు మనం దానికోసం ఈజీగా పోరాడవచ్చు ఈ DPDP బిల్లుతో.
1: ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ ని అంటే వాళ్ళకు అనుకూలంగానే రాస్తారు జనరల్ గా, ఏదైనా ఏ మార్కెటింగ్ చేసే వాళ్ళైనా కానీ వాళ్ళకు అనుకూలంగా రాసుకుంటారు. కానీ అవి చట్ట పరిధిలోకి ఉన్నాయా లేదా అని తేల్చుకోవాలనేది మనం దాన్ని ఒకసారి చదివితే మనము ఎంతవరకు వీళ్ళకి యాక్సెస్ ఇస్తున్నాము, ఎంతవరకు వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము, ఇది ఎంతవరకు సబబు అని తెలియాలంటే మనం కూడా ఒకసారి చదివి తెలుసుకోవాలంటారు.
0: చదివి తెలుసుకుంటే అది మనకు మంచిది, ఎందుకంటే రేపు ఎప్పుడైనా మన ఇన్ఫర్మేషన్ మరొక థర్డ్ పార్టీ ద్వారా కానీ లైక్ థర్డ్ పార్టీ కాలర్ మనకు కాల్ చేస్తున్నా కానీ మనం అడిగే హక్కు ఉంటుంది, ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎలా వచ్చింది, మేము అమెజాన్ నుంచి కలెక్ట్ చేసుకున్నాము అండ్ మీకు చేస్తున్నాం అనగానే మనం అదే పాయింట్ ని రికార్డ్ చేసుకుని మనం అమెజాన్ మీద పోరాటం చేయొచ్చు ఈ DPDP బిల్లు ద్వారా. సో అందుకని చదవడం అనేది చాలా ముఖ్యం ఇక్కడ.
1: అయితే మనము అలా మన ఇన్ఫర్మేషన్ దురుపయోగం జరుగుతుంది అన్నప్పుడు వాళ్ళని నా ఇన్ఫర్మేషన్ మీకు ఎక్కడి నుంచి వచ్చిందని అడగాలి. అది యాక్సెస్ కనుక వాళ్ళు రివీల్ చేస్తే దెన్ వీ కెన్ గో అండ్ ఫైల్ ఏ కేస్. ఎక్కడ ఫైల్ చేయాలి
0: ఇది? ఇప్పుడు ఈ DPDP బిల్ అనేది బేసికల్ గా మామూలుగా మన చట్టాలు ఎలాగొచ్చాయో చట్ట ప్రకారంగా కోర్టులోనే ఫైల్ చేయొచ్చు, కన్జ్యూమర్ ఫైల్లో చేయొచ్చు. సో మిగతా అన్ని చట్టాలు ఎలాగా ఉంటున్నాయో అదే విధంగా ఈ ప్రాసెస్ ఉంది. ఇది ప్రత్యేకంగా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లోనే చేయాలని ఏమీ లేదు. సో ఆ కోర్టు ఈ DPDP బిల్ కింద మనకు ఫేవర్ గా ఇచ్చే అవకాశం ఉంది.
1: మూర్తి గారు, ఒక విషయం, ఉదయం లేస్తూనే సాయంత్రానికల్లా దాదాపు 7-8 మార్కెటింగ్ కాల్స్ వస్తుంటాయండి, మీరు ఎందుకు ఫోన్ చేశారు, ఎవరు ఇచ్చారు మా నెంబర్ అని అడిగితే మాకు డేటా వచ్చిందండి, డేటా ఉన్నప్పుడు ఫోన్ చేస్తున్నామంటారు. సో ఈ హెరాస్మెంట్ ని ఎలా ఎదుర్కోవాలంటారు
0: సార్? ఇప్పుడు ఈ ఇటువంటి ఫోన్స్ కాల్స్ రాగానే మీరు రికార్డ్ మోడ్ లోకి వెళ్తే మంచిది, రికార్డ్ చేసుకుని ఆ రికార్డ్ని కాల్ చేసుకుని ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, ఎట్లా వచ్చింది మన డేటా అనేది ఆ కంపెనీ చెప్పకపోతే మీకు ఒకటి ఆ రికార్డింగ్ లో డెఫినెట్ గా వాళ్ళు చెప్తారు మేము సోన్సో కంపెనీ నుంచి కాల్ చేస్తున్నాము అనేది. గూగుల్లో కానీ మరి ఎక్కడైనా ఆ కంపెనీ ఏంటి అంత చూసి మీరు ఆ కంపెనీ మీద ఫైల్ చేయొచ్చు, నా పర్మిషన్ లేకుండా నా మొబైల్కి ఎలా కాల్ చేశారు, నా వ్యక్తిగత సమాచారం వాళ్ళకి ఎలా వచ్చింది అనేది కాల్ చేశారు, డెఫినెట్గా చేయొచ్చు. సో ఇప్పుడు మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, నేనే ఒక ఎగ్జాంపుల్ దీనికి. ఈ మధ్య నేను ఒక బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకున్నా, వాళ్ళకి నేను నా ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చాను, నేను దాన్ని వాళ్ళు సరిగా ఇన్స్టాల్ చేయలేదని చెప్పి క్లోజ్ చేద్దాం అనుకున్నాను. క్లోజ్ చేసేటప్పుడు బేసికల్గా మీ అమ్మగారి పేరు ఏంటని అడిగారు. నేను డేటా ఇచ్చినప్పుడు మా అమ్మగారి పేరు ఎప్పుడు ఇవ్వలేదు, బట్ నా ఆధార్ కార్డు ఇచ్చాను కాబట్టి కంపేర్ చేస్తున్నారు అన్నమాట. అంటే ఇక్కడ మీరు ఏంటండి, ఒక ఆధార్ కార్డు ఇస్తే చాలు, మీ యొక్క ఎంటైర్ వ్యక్తిగత సమాచారం అంతా అక్కడ ఉన్నది, నేను ఇదే క్వశ్చన్ చేశాను.

0: కంపెనీ దగ్గర సమాచారం ఉండొచ్చు, కానీ ఎటువంటి సమాచారం, ఈ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఒక ఎంప్లాయీ ఆ సమాచారం ఇవ్వచ్చా లేదా అన్నది, ఏ రూల్స్ ప్రకారం వాళ్ళకి చేశారన్నది నేను క్వశ్చన్ చేయొచ్చు. నేను దీన్ని యాజ్ పర్ డిపిడిపి బిల్ మీద ఆ కంపెనీ మీద కేసు వేయొచ్చు. నేను ఆధార్ కార్డు ఇచ్చిన మాట నిజం, బట్ నా ఆధార్ కార్డు అన్నది ఏంటంటే ఫస్ట్ నేను ఇచ్చిన క్రెడెన్షియల్స్, కొన్ని క్రెడెన్షియల్స్ తీసుకోవాలి. బట్ ఈ క్రెడెన్షియల్స్ అన్ని ఏ విధంగా మీరు కలెక్ట్ చేసుకున్నారు, ఎట్లా చేసుకున్నారు? ఎందుకంటే నేను ఆధార్ కార్డు ఇచ్చినప్పుడు దే షుడ్ నాట్ టేక్ ఇట్. ఆధార్ కార్డు అన్నది నా డీటెయిల్స్ ఇప్పుడు నా ఆధార్ కార్డు సర్వర్లో ఉండాలి, మీద పోరాడచ్చు.
1: టర్న్లో కూడా చెప్తారు కదండి, లా ఇస్ నాట్ ఫర్ దోస్ హూ స్లీప్ ఓవర్ దేర్ రైట్స్ బట్ హూ ఆర్ అవేర్ ఆఫ్ దేర్ డ్యూటీస్ అని కూడా. సో కేవలం నాకు హక్కుందని కూర్చునే దానికంటే హక్కుని సాధించుకునే బాధ్యతను కూడా మన పైన ఉంటుంది. మీరు అన్నట్టుగా ఒక ఇలాంటి ఫోన్ కాల్స్ కానీ డిస్టర్బింగ్ కాల్స్ కానీ లేదంటే మనని ఎంబరాస్ చేస్తున్నా ఉంటే వాటిని రికార్డ్ చేసి వాళ్ళతో మాట్లాడేటప్పుడు వాళ్ళు ఏ కంపెనీ నుంచి చేస్తున్నారు, ఎలా ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేశారనే విషయాన్ని మనం తీసుకొని ఆ తర్వాత సంబంధిత అధికారులకు కానీ ఈ ఇన్ఫర్మేషన్ని ఏ రకంగా మీరు ప్రాసెస్ చేశారని మీరు కరెస్పాండెన్స్ ఎస్టాబ్లిష్ చేసి దాని తర్వాత కూడా తప్పు జరిగిందని తెలిస్తే ఖచ్చితంగా
0: మనం పోరాడొచ్చు,
1: ఖచ్చితంగా దానికి న్యాయం జరిగే
0: అవకాశం ఉంది.
1: అప్రమత్తంగా జాగరూకతతో ఉండాల్సిన బాధ్యత మన పైన కూడా ఉందంటారు. చాలా మంచి విషయాలు తెలియజేశారు మూర్తి గారు, నమస్కారం. ఇది మన చట్టం.

మీరింతవరకు డీపీడీపీ డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ ఈ అంశం గురించి సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ చీఫ్ సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ శ్రీ సిహెచ్ఏఎస్ మూర్తి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

జనరంజని కార్యక్రమంలో మీరు కూడా మీకు నచ్చిన సినీ గీతాలు వినాలనుకుంటే, మీకు నచ్చిన పాట వివరాలను, మీ పేరును మా వాట్సాప్ నంబర్ 0402342408 మెసేజ్ చేయండి. మరి ఈనాటి మన జనరంజనిని ఈ చక్కని పాటతో మొదలు పెట్టేద్దాం. పాట వివరాలను, పాటను కోరిన శ్రోతల వివరాలను పాట తర్వాత తెలుసుకుందాం.

మీరు విన్న ఆ పాట ఆత్మీయులు చిత్రం నుండి పి సుశీల ఆలపించిన, గీతం సంగీతం ఎస్ రాజేశ్వరరావు, సాహిత్యం దాశరథి. మరి పాటను కోరిన శ్రోతలు పూర్ణ తేజశ్రీ, చెన్నరాజు పూర్ణిమ, అరుణ్ కుమార్ ఉచ్చగౌడ కెంపెం అలగాపురం కర్ణాటక నుండి, ఎద్దుమైలారం నుండి దేవునూరి వీరయ్య యాదమ్మ, శ్రీహరి జ్యోతి స్నిగ్ధ, రాజ్కుమార్ రాజ్ కమల్, వినోద్ కుమార్ గ్రీష్మ, రామ్ నందన్ నిజామాబాద్ నుండి కోరారు.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. శ్రోతలు కోరిన సినీ గీతాల కార్యక్రమం జనరంజని వింటున్నారు. ఈరోజు ఎంఎం కీరవాణి గారి పుట్టినరోజు. వారికి జన్మదిన శుభాకాంక్షలతో ఏదైనా మంచి పాట వినిపించగలరు అంటూ కోరుతున్నారు

పట్టణాల బాలరాజు రేణుక బద్రి హరిణి లోకేష్ సాయి కృప హైదరాబాద్ వనస్థలిపురం నుండి, కృష్ణా జిల్లా పెడన నుండి అప్పలరాజు, సిహెచ్ హనుమంతరావు పాపిరెడ్డి కాలనీ హైదరాబాద్ నుంచి కోరుతున్నారు. మీ అందరి కోసం ఎంఎం కీరవాణి గారికి జన్మదిన శుభాకాంక్షలతో అల్లరి ప్రియుడు చిత్ర నుండి ఈ పాట.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతలు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: మన జనరంజని.
1: గుడ్ మార్నింగ్ పిల్లలు, ఇవాళ మన టాపిక్ ఋతుస్రావం అంటే పీరియడ్స్ కి సంబంధించిన పరిశుభ్రత.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
1: నాసిరకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ఐఎస్ఐ మార్క్ తప్పనిసరి చేసింది. ఐఎస్ఐ మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
4: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు హామీ.
5: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
6: జనరంజని వింటున్నారు మీ ఆకాశవాణి వివిధ భారతిలో. మరి జనరంజనిలో మీరు కూడా మీకు నచ్చిన పాటలు వినాలంటే ఏం చేయాలో మీకు తెలుసు కదా. ఆఫ్ కోర్స్ మీకు తెలుసు అనుకోండి, కానీ నేను మళ్ళీ చెప్తున్నాను. మా ఫోన్ నంబర్ 0402324082, 0402324082 నెంబర్కి మీ పాట వివరాలు, మీ పేరు మాకు వాట్సాప్ చేయండి. మరి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు, శ్రీ హెచ్ హనుమంతరావు పాపిరెడ్డి కాలనీ హైదరాబాద్ నుండి, వెల్లుల లక్ష్మారెడ్డి కాలనీ నుండి జాప భూమేశ్వర్ భూలక్ష్మి, శ్రీశాంక్ బండి శివాజీ, జోగ నర్సయ్య, పద్మ, గుజ్జేటి ఆనంద్, సరోజిని శ్రీనిక, పుట్టపాక నుండి మిర్యాల తిరుమలయ్య, ఆండాల్ చంద్రశేఖర్, శ్రీకాంత్ కోరుతున్న పాట భక్త కన్నప్ప చిత్రం నుండి, రామకృష్ణ సుశీల ఆలపించిన గీతానికి సంగీతం ఆదినారాయణరావు, గీత రచయిత ఆరుద్ర.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: జనరంజని వింటున్నారు. జనరంజనిలో తర్వాత పాటను కోరిన శ్రోతలు మేడ్చల్ జిల్లా అంకుశాపురం నుండి దోర్నాల సుదర్శన్, అవిష్, విధుబాబు, రాగ్విబాస్, విభు, కీసర మండలం నుండి మానస, మాధురి, మాలక్ష్మి, మాధవి, రవికుమార్ ఆల్మాస్గూడ నుండి, కే పాండు బచ్చన్నపేట నుండి, ఓల్డ్ సిటీ శివగంగా నగర్ నుండి ధనరాజ్, సునీత. వీరంతా కోరుతున్న పాట మానవుడు దానవుడు చిత్రం నుండి సి నారాయణ రెడ్డి రచించిన గీతం, సంగీతం అశ్వత్థామ, గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం.

జనరంజనిలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు, భువనగిరి మండలం రాయగిరి నుండి మాదాన్ సత్యనారాయణ కవిత, పెడన నుండి కనకారావు పార్వతి, పుట్టపాక నుండి భవానీ వెంకట్ మాస్టర్ మిథున్ మహాదేవ్, జయశ్రీనగర్ లక్ష్మీ నిలయం నుండి రామయ్య, రాజలక్ష్మి, శ్రీయాన్, నిర్వాన్, ప్రజ్ఞాన్ మరియు కుటుంబ సభ్యులు, సౌజన్య, శ్రీనివాస్, ప్రణవ్, వెంకట్, స్వరూప్, మహిరా, బృంద, అన్వేషికి వారికి స్నేహితులు కోరుతున్న పాట

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 8:15 దాటి 50 సెకండ్లు. శ్రోతలు ఫోన్ ద్వారా కోరిన సినీ గీతాలు వింటారు మీ జనరంజనిలో.

0: శుభోదయం. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. ఉదయం లేచిన వెంటనే మంచి పాట వింటే రోజంతా ఒక తెలియని ఉత్సాహం, మన మనసుకి దగ్గరైన స్వరాలు, తీయని మాటలు. ఇదే మన జనరంజని.
1: హలో జనరంజని.
0: అవునండి, గుడ్ మార్నింగ్. జనరంజన్ కి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు?
1: నా పేరు రాజశేఖర్ అండి.
0: రాజశేఖర్ గారు నమస్కారం.
1: నమస్కారం. కేరవాణి గారిది మన 4th జులై. అయితే విశేషం ఏంటంటే జూన్ 4 బాలసుబ్రహ్మణ్యం గారు, అయితే జులై 4 మన కేరవాణి గారు. మొట్టమొదటి సినిమా మనసు మమతకే ఆయన మొట్టమొదటిసారిగా నంది అవార్డు పొందారు. మొదటి సినిమాకి ఆయన రాసిన సంగీతంలో పాడిన చిత్రమ్మ గారికి, మధుమాసం ఆ పాటకి మొన్నటి RRR వరకు అంత ఘన చరిత్ర ఉంది. ఎందుకంటే ఆస్కార్ అవార్డు పొందారు. ఆయన సంగీతంలో వచ్చిన మంచి పాట గోరు వంక వాళ్ళగానే గోపురానికి స్వరాల గనగన గంటలేమో గనేలా. ఈ పాట వినిపించండి.
0: గాంధీవన్ చిత్రం నుండి ఈ పాట మీకోసం.
1: థ్యాంక్ యూ.
0: నమస్కారం.

0: గుడ్ మార్నింగ్ మేడం.
1: గుడ్ మార్నింగ్ అండి, నమస్కారం. ఎవరు మాట్లాడుతున్నారు?
0: నేను కామారెడ్డి జిల్లా భవన్పేట గ్రామం నుంచి మొహమ్మద్ ఇనాయతుల్లా మాట్లాడుతున్నాను.
1: ఇనాయతుల్లా గారు నమస్కారం, ఎలా ఉన్నారు?
0: నమస్కారం, అంతా క్షేమం మేడం, మీరు ఎలా ఉన్నారు?
1: నేను కూడా బాగున్నాం అండి. చెప్పండి, ఏ పాటు వినిపించమంటారు?
0: హీరవాణి మ్యూజిక్ డైరెక్షన్ లో వచ్చినటువంటి స్టూడెంట్ నంబర్ వన్ మూవీ నుంచి ఏదైనా సాంగ్ వినిపించండి.
1: తప్పకుండా, ఇనాయతుల్లా గారి కోసం మరియు వారి ఫ్యామిలీ మెంబర్స్ అందరి కోసం స్టూడెంట్ నంబర్ వన్ చిత్రం నుండి ఈ పాట.

0: నమస్కారం మేడం.
1: నమస్కారం అండి, గుడ్ మార్నింగ్. ఎవరు మాట్లాడుతున్నారు?
0: మేడం, నా పేరు పుట్ట వెంకటేశం మేడం.
1: వెంకటేశం గారు నమస్కారం, ఎలా ఉన్నారు?
0: బాగున్నాను మేడం. బాగున్నా మేడం.
1: నేను బాగున్నానండి. చెప్పండి, ఏ పాట వినిపించమంటారు?
0: మాకు ఇంటర్ వెంకటేష్ గారి కొండపల్లి రాజా టైటిల్ సాంగ్ మేడం. కొండపల్లి రాజా గుండె చూడరా అనే ఉంటుంది మేడం.
1: తప్పకుండా, నీకోసం హేమలత గారి కోసం ఈ పాట.

0: హలో,
1: హలో,
0: గుడ్ మార్నింగ్ అండి. జనరల్ ఇంజన్ కు స్వాగతం.
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: ఎవరు మాట్లాడుతున్నారండి?
1: మేడం, మా పేరు మూర్తి గారు. మేడం, మేము బెంగళూరు విల్సన్ గార్డెన్ వచ్చి మాట్లాడుతున్నాం. మేడం,
0: మూర్తి గారు చెప్పండి.
1: క్షణక్షణము
0: తప్పకుండా. క్షణక్షణం సినిమాలోంచి కీరవాణి గారి సంగీత దర్శకత్వంలో ఒక మంచి పాట.

హుషారైన పాటలు, తీయని మాటలతో ఈ ఉదయం ఎంతో ఆనందంగా గడిచింది. సంగీతం ఎప్పుడూ మనతోనే ఉంటుంది. మన అందరి జనరంజని ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: జనరంజనిలో శ్రోతలు ఫోన్ ద్వారా కోరిన సినీ గీతాలు విన్నారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
3: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్ కు కాల్ చేసి మీ యాడ్స్ ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నంబర్ మరవకండి, 9490463863.
4: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి.
5: ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
6: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
5: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
6: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
0: జనరంజనిలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధికాత్రిలోక్, నేహాన్, శ్రీవాణి, సౌమ్య కుటుంబ సభ్యులు, అలాగే నాగోల్ నుండి గురురాజ్, అంకిత్, సుధారాణి, సుజాత, శ్రీనివాస్, గౌరీ, సిద్ధు, బీబీనగర్ నుండి కోరుతున్నారు. మౌనిక, భాను, ప్రకాష్, వినయ్ కుమార్ హైదరాబాద్ నుండి, శ్రీదేవి, పులిపాటి వెంకటేష్ మహబూబ్ నగర్ నుండి కోరుతున్నారు. వీరందరూ కోరుతున్న పాట సాగర సంగమం చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం శైలజ ఆలపించిన వేటూరి గీతానికి సంగీతం ఇలియారాజా.

0: గోవిందుడి.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: ఎల్ఐసీ యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: జనరంజని వింటున్నారు, నేను మీ ఆర్జే అనిత. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహాబాను జైనుద్దీన్, అభేద ఆయిష. భువనగిరి నుండి కవిత, కల్పన, కళ్యాణి, క్రాంతి, సత్యం, పులిపాటి శ్రీనివాసరావు, కృష్ణవేణి, సునీత, పూర్ణ, భవిత, రామానుజమ్మ, నీలేంద్ర, హరిణి, పుట్టపాక నుండి కోరుతున్నారు. వీరంతా కోరుతున్న పాట నేటి భారతం చిత్రం నుండి ఎస్ జానకి ఆలపించిన గీతం. గీతానికి సంగీతం చక్రవర్తి, సాహిత్యం అదృష్ట దీపక్.

0: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంతా గప్షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. విబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: చినరంజనిలో శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటున్నారు. మా కోసం మంచి పాట అంటూ స్వరాగిణి రవికుమార్, స్వరూప, శ్వేత, శృతి, శ్రీజ, సిరివేద, ఇమ్మడి నాగరాజు, లతా, నిహాల్, నిగమశ్రీ, విశ్వనాథ్, శ్రీకాంత్, కుష్వక్ రెడ్డి, చార్విక్, సూర్య, శేఖర్, శాంతి, శిఖర, కిట్టు పటాంచెరు నుండి కోరుతున్నారు. అలాగే చోడవరపు నాగేశ్వరరావు, రమాదేవి, గీతనగర్ హైదరాబాద్ నుండి మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదతుల్లా, భవానీపేట్ గ్రామం కామారెడ్డి నుండి, ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ నుండి, ఎలగందుల మార్కండేయ, శ్రీను, చిన్ను, లక్ష్మీ, దివ్య, వినోద్, న్యూ బోయిన్ బోయగూడ సికింద్రాబాద్ నుండి, రవి, హయగ్రీవాచారి, రాకేష్, పాండు, అలాగే వీరు భూదాన్ పోచంపల్లి నుండి, వేణమ్మ బాలయ్య, హేమలత, విశ్వనాథ్ చౌటుపల్లి నుండి, బత్తిని రవికుమార్, మాణిక్యాలరావు, బండర్ త్రిమూర్తులు గుప్త, పాలెం పోలయ్య, ఎం నాగేశ్వరరావు, వజ్రపు కొత్తూరు, శ్రీకాకుళం నుండి కోరుతున్నారు. వీరంతా కోరుతున్న పాట ఎగిరే పావురమ్మ చిత్రం నుండి సునీత ఆలపించిన సిరివేనల గీతానికి సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి.

ఇదే పాటను కోరుతున్న శ్రోతలు తీసర ఔటర్ రింగ్ రోడ్ నుండి బొబ్బూరి సదానంద గౌడ్, సత్యమ్మ, శ్రీధర్ గౌడ్, విజయలక్ష్మి, నయోమి, మహాలక్ష్మి, సంతోష్ గౌడ్, మాధవి, వినయ్ కుమార్ గౌడ్, మనోజ్ కుమార్ గౌడ్, సదాప్రియ, సౌందర్య.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 9:35. వివిధ భారతి ముంబై కేంద్రం నుండి ప్రసారాలు విందాం. తిరిగి 10 గంటలకు వార్తల విశేషాల అనంతరం ఎవర్ గ్రీన్ హిట్స్లో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: ఛోటా సా.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన 20 ఏళ్ల ప్రజా జీవితాన్ని భావోద్వేగంగా గుర్తు చేసుకున్నారు. మిర్జిల్లో రాజకీయ ప్రస్థానం ప్రారంభమైన రోజు నుంచి ప్రజల హృదయాల్లో రేవంత్ అన్నగా నిలిచిన ఈ ప్రయాణం తన జీవితంలో ప్రత్యేక అధ్యయనాన్ని పేర్కొన్నారు. ఈ 2 దశాబ్దాల కాలంలో తనకు అండగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. పర్యాటక ఆతిథ్య రంగ అభివృద్దిలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంస్కరణలను నీతి ఆయోగ్ ప్రశంసించడం రాష్ట్రానికి గౌరవకారణమని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఇటీవల విడుదల చేసిన నివేదికలో తెలంగాణ పర్యాటక విధానాలను నీతి ఆయోగ్ ప్రత్యక్షంగా ప్రస్తావించినట్లు మంత్రి ఒక ప్రకటనలో తెలియజేశారు. గత ప్రభుత్వం చేసిన అప్పుల భారం నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించేందుకు ఆర్థిక క్రమశిక్షణతో ముందుకు సాగుతున్నామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలిపారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు 2.5 సంవత్సరాల కాలంలో అసలు వడ్డీ కలిపి మొత్తంగా 2 లక్షల కోట్ల రూపాయలు చెల్లించామని వెల్లడించారు. తెలంగాణలో జేబీఎం కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ బస్సులు నేటి నుండి మళ్లీ రోడెక్కాయి. ఈ కంపెనీకి చెందిన కొన్ని బస్సుల్లో బ్యాటరీలు పేలి ప్రమాదాలు సంభవించిన నేపథ్యంలో పూర్తిస్థాయి పరిశీలన కోసం ఆర్టీసీ నిలిపివేసింది. ప్రమాదాలకు గల కారణాలను నిపుణులు విశ్లేషించిన అనంతరం నేటి నుండి తిరిగి ప్రజా రవాణాకు ఆర్టీసీ అనుమతినిచ్చింది. పోలీస్ శాఖలో 5,000 ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ఉద్యోగాలకు సంబంధించి అతి త్వరలోనే పోలీస్ శాఖ నుంచి నోటిఫికేషన్ విడుదల కానుంది. మొత్తం 10 విభాగాల్లో కలిసి 5,000 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతినిచ్చింది. అధికంగా సివిల్ విభాగంలో 3,697 పోస్టులు భర్తీ చేయనున్నారు. భారత ఎనర్జీ సెక్యూరిటీకి కీలకమైన రిఫైనరీని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు రాజస్థాన్లోని పచ్ పద్రాలు ప్రారంభిస్తారు. దాదాపు 3 లక్షల మెట్రిక్ టన్నుల స్టీల్తో దీనిని నిర్మించారు. ఈ రిఫైనరీ హైవాల్యూతో క్రూడ్ను పెట్రోలియం ప్రొడక్టులుగా మార్చగలదని కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. దేశంలో వర్షాభావ పరిస్థితులపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమీక్షించారు. దేశంలోని పలు ప్రాంతాలకు కరువు ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో మంత్రులు అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. కాగా దేశవ్యాప్తంగా జూన్ మాసంలో 99 మిల్లీమీటర్లతో 40% తక్కువ వర్షపాతం నమోదైందని తెలిపారు. నేటి నుండి 2 రోజుల పాటు తెలంగాణలోని పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఉదయం 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 10:03 దాటి 40 సెకండ్లు. ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమానికి స్వాగతం. ఎవర్ గ్రీన్ హిట్స్లో మీకు నచ్చిన పాటలు వినాలనుకుంటే మీరు మెసేజ్ చేయవలసిన మా ఫోన్ నంబర్ 0402324-0852 ఈ నెంబర్కి మీకు నచ్చిన పాట వివరాలతో పాటు మీ పేరును మెసేజ్ చేసి మీకు నచ్చిన హిట్ సాంగ్స్ వినండి. మరి ఈనాటి మన ఎవర్ గ్రీన్ హిట్స్ని ఈ సూపర్ హిట్ సాంగ్తో మొదలు పెడదాం.

0: ఎస్, అనుజ్ గురువార రీటా పాడిన పాట మగధీర చిత్రం నుండి విన్నారు. పాటను కోరిన శ్రోతలు ఆర్మూర్ చేనేత కాలనీ రంగాచారి నగర్ నుండి జిందం నరహరి, లక్ష్మీ జిందం, భానుతేజ మృదుల, ఉదయ కిరణ్, ఉదయరేఖ, భాను రియాన్స్, అన్మహిత్ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. అలాగే చౌటుపల్లి నుండి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీనారాయణ కోరగా ఈ పాట వినిపించాం.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
3: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
2: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. నేను మీ ఆర్జే అనిత. మాకోసం మంచి పాట అంటూ కోరుతున్నారు నిజామాబాద్ నుండి వహీద్ రుమాని, మొహమ్మద్ జమీర్ ఫసీ, మొహమ్మద్ జునైద్, మొహమ్మద్ జుబేర్, మొహమ్మద్ ముక్రమ్, మొహమ్మద్ నుమాన్, ఫర్ఖాన్, జాకీర్, ఫాజిల్ కోరుతున్నారు. అలాగే నందిపేట నుండి వెంకటేష్, నంది జిందం, భూమయ్య, వనమాల, బీరవెల్లి, నిర్మల్ నుండి కోరుతున్నారు. వీరందరి కోసం సన్ ఆఫ్ సత్యమూర్తి చిత్రం నుండి విజయ్ ప్రకాష్ పాడిన పాట.

0: బాబు లక్ష్మి.
1: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి.
2: ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
3: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
2: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
3: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా ఇండియా పోస్ట్ .gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
4: అది యుగల గీతాల మాధుర్యం.

0: మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో
1: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు మీ ఆకాశవాణి వివిధ భారతిలో. ఇది తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. మా రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి వెంకటేష్, శ్యామల, అయాన్, సేన, నాగటిపండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మా, బ్రహ్మయ్య కోరుతున్నారు ఏదైనా పాట అంటూ. అలాగే లక్ష్మీ, జయలక్ష్మి, విజయలక్ష్మి, వరలక్ష్మి, మహాలక్ష్మి, బంగారు లక్ష్మి, రాములుగౌడ్, రాములమ్మ, రంగారెడ్డి జిల్లా బండరావిర్యాల గ్రామం నుండి, జగిత్యాల జిల్లా బండలింగాపూర్ నుండి, బాస నరేందర్, శ్యామల, రవి, సుప్రజ, చిన్నమ్మ, భారతి, పెండెం ప్రభాకర్, కిషన్ కోరుతున్న పాట మన్మధుడు చిత్రం నుండి దేవిశ్రీ ప్రసాద్ పాడిన ఈ పాట.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతలు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీకకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8 మెగా

ఎవర్గ్రీన్ హిట్స్లో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు, ఎడపల్లి మండలం జానకంపేట నుండి ఎం శ్యామ్లాల్, జగన్మోహన్, రాజేష్, ఆరాధ్య, సాయి, సోను, అలాగే ఎద్దుమైలారం నుండి శ్రీనిధి, అఖిల్, శారద, కార్తికేయ, చోడవరపు నాగేశ్వరరావు, రమాదేవి, లక్ష్మీ, శశాంక్, గాయత్రి, విశ్రుత, మహాద్యుతి, సాయి, మన్విత, సమృత, గీతానగర్ హైదరాబాద్ నుండి, సిహెచ్ విజయ్ కుమార్, చందానగర్ నుండి, మోతికృష్ణ, స్పందన, సంతోష, శివసాయి, రాములు, రాములమ్మ కోరుతున్న పాట, విక్రమార్కుడు చిత్రం నుండి ఎంఎం కీరవాణి, సునీత పాడిన ఈ పాట.

సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

ఎవర్గ్రీన్ హిట్స్ వింటున్నారు మీ ఆకాశవాణి వివిధ భారతిలో. ఎవర్గ్రీన్ హిట్స్లో మాకోసం ఒక మంచి పాట వినిపించగలరు అంటూ కోరుతున్నారు ఉమ్మడి నుండి దివాకర్, విమల, యేష్ణ, ముక్కెర సదానందం, శ్రీదేవి, అనురాగ్, అనూష, వంశీ, దివ్యశ్రీ, అశ్వత్థామ్, నివృత్తి, తన్విక్, హన్మకొండ నుండి, హేమలత, విశ్వనాథ్ చౌటుప్పల్ నుండి కోరుతున్నారు. వీరందరూ కోరుతున్న పాట చిత్రలహరి చిత్రం నుండి.

ఆకాశవాణి వివిధ భారతిలో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811979 కి కాల్ చేయండి.

0: మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 10:40. ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు మీ ఆకాశవాణి వివిధ భారతిలో. ఉమ్మడి నుండి దివాకర్, విమల, యష్ణ, ముక్కిర సదానందం, శ్రీదేవి, అనురాగ్, అనూష, వంశీ, దివ్యశ్రీ, అశ్వత్థామ, నివృత్తి, తన్విక్, హన్మకొండ నుండి, భువనగిరి అర్బన్ కాలనీ నుండి, కొండ యాదగిరి, శాంత, అభి, హాసిని, వైష్ణవి, నితిన్, భద్రాది కొత్తగూడెం జిల్లా నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, రాజేశం, సరోజిని, మాయా, వీరంతా కోరుతున్న పాట ఢమరుకం చిత్రం నుండి సాయికృష్ణ హరిణి పాడిన పాట.

ఎవర్గ్రీన్ హిట్స్లో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు, ఎడపల్లి మండలం జానకంపేట నుండి ఎం శ్యామ్లాల్, జగన్మోహన్, రాజేష్, ఆరాధ్య, సాయి, సోను, అలాగే నిజామాబాద్ జిల్లా నుండి శ్రీరామ హనుమానులు, వసంత్, హరీష్, అరుణ్, అజయ్ కుటుంబ సభ్యులు, భువనగిరి మండలం రాయగిరి నుండి మాదాన్ సత్యనారాయణ, కవిత కోరుతున్న పాట, సంతోషం చిత్రం నుండి కేకే అండ్ ఉషా పాడిన ఈ పాట.

ఎవర్ గ్రీన్ హిట్స్ లో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు వరంగల్ కాశీబుగ్గ నుంచి దాసి రామచంద్రం, సుమతి, నాగరాజు, కళా, భూవిక, శివకృష్ణ, దీప్తి, అన్సిని, సుహాస్, కృష్ణ, భిక్షపతి, వసంత, హర్షిణి, హిమశ్రీ, భవన్ల రాజు, మమత, పవన్ కళ్యాణ్, శ్రావణి, నాగమణి, భూదాన్ పోచంపల్ల నుండి కోరుతున్నారు. వీరంతా కోరుతున్న పాట జులై చిత్రం నుండి అద్నాన్ సమీ పాడిన ఈ పాట.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధురగానాడ మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: Mano Generenci mi?
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. ఇది తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. ఎవర్గ్రీన్ హిట్స్లో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు ఆర్ఆర్ చౌరస్తా నుంచి రాజు, ఉమారాణి, వంశీ, స్వరూప, నిహాల్, సాయినాథ్, సుచిత్ర, దాసరి రవి రాయగిరి నుండి, నిజామాబాద్ నుండి నాగ్నాథ్ గుప్తా, గోదావరి రవి, రాజు, కళ్యాణి, జిడిమెట్ల నుండి కరీముల్లా, నజీర్, రుహినా కోరుతున్న పాట ఛలో చిత్రం నుండి అనురాగ్ కులకర్ణి పాడిన ఈ పాట.

మీరు ఇంతవరకు ఎవర్ గ్రీన్ హిట్స్ విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 11 గంటలకు వస్తుంది. వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. స్వేచ్ఛాయుతమైన పారదర్శక ఎన్నికల నిర్వహణలో మీడియా ప్రజా సంబంధాల అధికారుల పాత్ర కీలకమని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ అన్నారు. భారత ఎన్నికల సంఘం న్యూఢిల్లీలో నిర్వహించిన మీడియా కమ్యూనికేషన్ నోడల్ అధికారుల జాతీయ సదస్సులో జ్ఞానేష్ కుమార్ ప్రసంగించారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. తెలంగాణ రక్షణ సమితి ఎన్నే తన రాజకీయ పార్టీ పేరును మార్చుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం కల్వకుంట్ల కవితకు సూచించింది. 2 వారాల గడువులోగా 3 ప్రత్యామ్నాయ పేర్లను సూచించాలని

తెలిపింది. లేని పక్షంలో ప్రజల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని పార్టీ దరఖాస్తును మూసివేయడం జరుగుతుందని చెప్పింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన 20 ఏళ్ల ప్రజా జీవితాన్ని భావోద్వేగంగా గుర్తు చేసుకున్నారు. మిడ్జిల్లో రాజకీయ ప్రస్థానం ప్రారంభమైన రోజు నుంచి ప్రజల హృదయాల్లో రేవంత్ అన్నగా నిలిచిన తన ప్రయాణం తన జీవితంలో ప్రత్యేక అధ్యాయమని పేర్కొన్నారు. ఈ 2 దశాబ్దాల కాలంలో తనకు అండగా నిలిచిన వారందరికీ ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలియజేశారు. పర్యాటక ఆతిథ్య రంగ అభివృద్దిలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంస్కరణలను నీతి ఆయోగ్ ప్రశంసించడం రాష్ట్రానికి గౌరవ కారణమని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఇటీవల విడుదల చేసిన నివేదికలో తెలంగాణ పర్యాటక విధానాలను నీతి ఆయోగ్ ప్రత్యేకంగా ప్రస్తావించినట్లు మంత్రి ఒక ప్రకటనలో తెలిపారు. గత ప్రభుత్వం చేసిన అప్పుల భారం నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించేందుకు ఆర్థిక క్రమశిక్షణతో ముందుకు సాగుతున్నామని ఉప ముఖ్యమంత్రి వట్టి విక్రమార్క తెలిపారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు 2.5 సంవత్సరాల కాలంలో అసలు వడ్డీ కలిపి మొత్తంగా 2 లక్షల కోట్ల రూపాయలు చెల్లించామని వెల్లడించారు. తెలంగాణలో జేబీఎం కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ బస్సులు నేటి నుండి మళ్లీ రోడెక్కాయి. ఈ కంపెనీకి చెందిన కొన్ని బస్సుల్లో బ్యాటరీలు పేలి ప్రమాదాలు సంభవించిన నేపథ్యంలో పూర్తిస్థాయి పరిశీలన కోసం ఆర్టీసీ నిలిపివేసింది. ప్రమాదాలకు గల కారణాలను నిపుణులు విశ్లేషించిన అనంతరం నేటి నుండి తిరిగి ప్రజా రవాణాకు ఆర్టీసీ అనుమతినిచ్చింది. పోలీస్ శాఖలో 5,000 ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ఉద్యోగాలకు సంబంధించి అతి త్వరలోనే పోలీస్ శాఖ నుంచి నోటిఫికేషన్ విడుదల కానుంది. మొత్తం 10 విభాగాల్లో కలిసి 5,000 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతినిచ్చింది. అధికంగా సివిల్ విభాగంలో 3,697 పోస్టులు భర్తీ చేయనున్నారు. నేటి నుంచి 2 రోజుల పాటు తెలంగాణలోని పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, ఆదిలాబాద్, కరీంనగర్, సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లు సమయం 11:04 అవుతుంది. మరి కాసేపట్లో గుర్తుకొస్తున్న ఈ కార్యక్రమం వింటారు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తిరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. శనివారం అనగానే గుర్తుకొస్తున్నాయిలో డైలాగ్ రైటర్ గురించి తెలుసుకుంటూ ఉంటాం. మరి ఈరోజు ఎవరి గురించో అంటే, సినిమా అంటే హీరో హీరోయిన్ సాంగ్స్ ఫైట్స్ మాత్రమే కాదు, మనసును తాకే ఒక్క డైలాగ్ కూడా. కొన్ని మాటలు మన జీవితాన్ని మార్చేస్తాయి. అలాంటి మాటలకి ప్రాణం పోసిన రచయితలే మన గుర్తుకొస్తున్నాయిలో తెలుసుకుంటూ ఉంటాం ప్రతి శనివారం.

గుర్తుకొస్తున్నాయి వింటున్నారు విత్ మీ ఆర్జే రంజిత్. మాట మనిషిని గెలిపిస్తుంది, మాట మనసును గెలుచుకుంటుంది, మాట చరిత్రను కూడా సృష్టిస్తుంది. మాటలతో మంటలు పుట్టించాలన్నా, భావోద్వేగాలతో కళ్ళు చెమ్మగిల్లాల్సి చేయాలన్నా వారికి వారే సాటి. ఒకరు అన్న అయితే మరొకరు తమ్ముడు. మరి ఇవాళ మన గుర్తుకొస్తున్నాయిలో మాట్లాడుకోబోయేది ఇద్దరు వ్యక్తుల గురించి కాదు, తెలుగు సినిమా రాతను మార్చిన ఒక

రచనా శక్తి గురించి. వారెవరో కాదు, నేను గెస్ చేస్తాను అనుకుంటున్నారు కదా. మీరు గెస్ చేస్తారు, నేను డెఫినెట్గా రివీల్ చేస్తాను. ఒకవేళ మీకు కనుక వాళ్ళెవరో తెలిసినట్టయితే మన వాట్సాప్ నెంబర్కి మీ ఆన్సర్ పంపించవచ్చు. స్టే ట్యూన్డ్.

సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

స్టూడియో క్లాక్ లో సమయం 11:17:12 అవుతుంది. గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. మరి గుర్తుకొస్తున్నాయిలో ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామంటే వారెవరో కాదు, పరచూరి బ్రదర్స్. మరి ఈ ఆన్సర్ని మనకు కరెక్ట్గా గెస్ట్ చేసి పంపించారు చాలామంది శ్రోతలు. రత్నకుమార్ కుటుంబ సభ్యులు బాచుపల్లి హైదరాబాద్ నుండి, బాపు రమణ పుట్టపాక నుంచి, ఇంకా వెంకటకృష్ణ భువనగిరి నుంచి, మేడ్చల్ డిస్టిక్ నుంచి నరసింహమూర్తి, రేవతి, ఇంకా చాలామంది కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రేణుక గోపరాజు కడప నుండి, థ్యాంక్ యూ సో మచ్ అండ్ కరెక్ట్ ఆన్సర్, అంటే మీరు కరెక్ట్గా గెస్ చేశారు. సో పరచూరి బ్రదర్స్ గురించి ఇవాళ్ళ గుర్తుకొస్తున్నాయిలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

స్టూడ్ క్లాక్లో 11:22:28 అవుతుంది, గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. సో మరి ఇంతకీ ఎవరి గురించి మనం మాట్లాడుకోబోతున్నాం ఇవాల్టి గుర్తుకొస్తున్నాయిలో అంటే పరుచూరి బ్రదర్స్ గురించి. 80s 90s థియేటర్లో ఈ పేర్లు స్క్రీన్ మీద పడితే చాలు, హాల్ మొత్తం ఈలలు చప్పట్లతో మారుమోగేది. హీరో ఇమేజెస్ని ఆకాశానికి తీసుకెళ్లిన మాస్ డైలాగ్స్ వారి కలం నుండే వచ్చాయి. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబుల నుండి మొదలు పెడితే చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ ఇలా మూడు తరాల స్టార్ హీరోస్కి బ్లాక్ బస్టర్స్ అందించిన ఘనత వారిదే. వందలాది సినిమాలకి వీరందించిన కథలు, డైలాగ్స్ సినీ తెలుగు సినీ చరిత్రలో మైలురాళ్లుగా నిలిచిపోయాయి.

సూపర్ హిట్ నెంబర్ విన్న తర్వాత గుర్తుకొస్తున్నాయిలో మనం ఇవాళ పరుచూరి బ్రదర్స్ గురించి మాట్లాడుతున్నాం కదా. యాక్టర్ శివకృష్ణ పరుచూరి బ్రదర్స్ని సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేశారు మొట్టమొదటిగా. ఆ తర్వాత 1982లో ఎన్టీఆర్ గారు వీరిద్దరికీ అఫీషియల్గా అప్పటిదాకా పరుచూరి గోపాలకృష్ణ, పరుచూరి వెంకటేశ్వరరావు ఉన్న వాళ్ళ పేర్లని పరుచూరి బ్రదర్స్ అనే ఒక కామన్ నేమ్ పెట్టేశారు అఫీషియల్గా. ఇంకా ఆయన సొంత బ్యానర్లో అనురాగ దేవత సినిమాలో అవకాశం కూడా ఇప్పించారు. సినిమాల్లో సంభాషణలు రాసే అవకాశాన్ని వాళ్ళు పూర్తిగా సద్వినియోగం చేసుకున్నారు. అబ్బా ఏం డైలాగులు అవి అసలు, ఇలాంటి మాటలే ఎక్కడ చూసినా. అంటే ఒక రచయితకి అంతకంటే పెద్ద ప్రశంస ఏముంటుంది చెప్పండి? హీరో పేరు, డైరెక్టర్ పేరు గుర్తుంచుకుంటారు చాలామంది ఏదైనా ఒక సినిమా గొప్పగా ఆడితే, కానీ రచయిత పేరు కూడా ఆడియన్స్ గుర్తుపెట్టుకోవడం అనే అరుదైన గౌరవం పరచూరి బ్రదర్స్కి మాత్రమే సొంతం.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతుల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 నిమిషాలకు నీ వివిధ భారతి 102.8 మెగా

మను జనరంజని. గుర్తుకొస్తున్నాయి వింటున్నారు విత్ మీ ఆర్జరంజిత్. స్టూడే క్లాక్లో 11:34:39 అవుతుంది. అలా ఒక్కసారి రచయితలుగా ఇద్దరికి, ఆ పరచూరి బ్రదర్స్కి వచ్చినటువంటి అవకాశాన్ని వాళ్ళు సద్వినియోగపరుచుకున్న తర్వాత ఇంకా వెనక్కి చూసుకోలేదు. ఏ సినిమాకి చూసుకున్నా దాదాపు చాలా వరకు సినిమాలకి డైలాగ్స్ కానీ కథలు కానీ టైటిల్ పడాలంటే అక్కడ వాళ్ళ నేమ్ ఉండాల్సిందే. అలా దాదాపుగా 350 సినిమాలకి పైగా వాళ్ళు సంభాషణలు అందించారు. ఖైదీ, అగ్నిపుత్రుడు, స్టేట్ రౌడీ, సమరసింహారెడ్డి, రాజకుమారుడు, ఠాగూర్, రుద్రమదేవి, ఇలా మచ్చుకు కొన్ని మాత్రమే. అలాంటి సినిమాలు దాదాపుగా 350 పైగా సినిమాలకి సంభాషణలు అందించారు. మరి అలాంటి సినిమాలకి అందించడమే కాదు, వాళ్ళ మాటలకి వాళ్ళ సంభాషణలకి ఆ సినిమాలు కూడా సూపర్ హిట్ బ్లాక్ బస్టర్స్ కూడా అందించారు. కేవలం రైటర్స్గానే కాకుండా డైరెక్టర్స్గా, యాక్టర్స్గా కూడా అలరించిన పరచూరి బ్రదర్స్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఈ పాట తర్వాత.

సూపర్ హిట్ నెంబర్ విన్నాం రాముడు భీముడు సినిమా నుండి. అయితే పరచూరి బ్రదర్స్ గారు డైలాగులు అందించిన సినిమాలు చాలా ఉన్నాయి. అందులో ఒక్కటి గురించి, ఒక సినిమా గురించి మనం మాట్లాడుకుందాం. గ్యాంగ్ లీడర్ అనే సినిమా చిరంజీవి గారి ఏమంటారు కెరియర్లో ఒక సూపర్ హిట్ నెంబర్ అని మన అందరికీ తెలిసిందే కదా. ఆ సినిమాలో డైలాగ్స్ అయితే మామూలుగా ఉండకపోయేది. ఏంటంటే, చేయి చూసావా ఎంత రఫ్గా ఉందో, రఫ్ ఆడించేస్తా అనే ఆ మాస్ డైలాగు అసలు జనాలు ఈలలు గోలలేసేవాళ్ళనమాట ఆ టైంలో. సో మెగాస్టార్ చిరంజీవి గారి మాస్ డైలాగులతో అప్పట్లో ప్రేక్షకుల్ని మామూలుగా ఉర్రూతలింగలించలేదు. ఇంకా అదే సినిమాలో రావు గోపాలరావు గారి డైలాగ్ కూడా ఉంటుంది, నీ తస్సరవలా పొడ్డు అని చెప్పేసి, ఆ డైలాగ్ కూడా సూపర్ హిట్. అలాగే ఇంకొక డైలాగ్ కూడా ఉంటుంది, ధర్మం అధర్మం అయినప్పుడు కాళ్ళు చేతులు తీస్తానని, అన్నయ్య నీ చేతులకు ఎందుకు మట్టి అంటించుకుంటావు, వాడిని నాకు వదిలే, వాడికి కరెక్ట్ మొగుడిని నేనే అంటూ, ఇలా ప్రతి డైలాగు సూపర్ హిట్ అయిపోయి ఆ సినిమాని బ్లాక్ బస్టర్ చేశాయి. మరి ఇంకా పరుచూరి బ్రదర్స్ గారు అందించిన కథలు కానీ లేకపోతే సంభాషణల గురించి మాట్లాడాలంటే మాత్రం అసలు సమయం అసలు సరిపోదు. సో ప్రస్తుతానికైతే గ్యాంగ్ లీడర్ సినిమా నుండి ఒక సూపర్ హిట్ నెంబర్ మన కోసం.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. గుర్తుకొస్తున్నాయిలో పరచూరి బ్రదర్స్ గారి గురించి మాట్లాడుతున్నాం. ఇవాళ వాళ్ళు అందించిన సినిమా

కి కథలు కానివ్వండి, సంభాషణలు కానివ్వండి, ఆ సినిమాలనే బ్లాక్ బస్టర్గా చేశాయి. మరి వాళ్ళు డైరెక్టర్స్గా యాక్టర్స్గా కూడా నటించిన విషయం మనందరికీ తెలిసిందే. ఇంకా ఒకరేమో శాంతం, ఇంకొకరేమో రౌద్రం, ఒకరేమో ఆలోచన బాగా చేస్తే మరొకరు ఆవేశంగా ఉంటారు. వెంకటేశ్వరరావు గారి సాహితీ లోతు, గోపాలకృష్ణ గారి గంభీరమైన గొంతు, పవర్ఫుల్ డైలాగ్ డెలివరీ, ఈ కాంబినేషన్ మామూలుగా ఉండేది కాదు. మరి వాళ్ళు నటించిన లేకపోతే వాళ్ళు దర్శకత్వం వహించిన సినిమాల గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఈ పాట తర్వాత.

కూలి నెంబర్ వన్ సినిమాలు అండి, సూపర్ హిట్ నెంబర్, తర్వాత పరుచూరి బ్రదర్స్ గారు డైరెక్టర్స్గా తీసిన సినిమాల గురించి మాట్లాడుకుందాం. 1984లో కాయ్ రాజా కాయ్ అనే తొలి తెలుగు సినిమాతో వాళ్ళు దర్శకత్వం తీయడం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత శ్రీ, భలే తమ్ముడు, రేపటి స్వరాజ్యం, ప్రజాస్వామ్యం, మా తెలుగు తల్లి, సర్పయాగం, మరో క్విట్ ఇండియా, సింగన్న ఇలాంటి సినిమాలకి దర్శకత్వం వహించారు. ఇంకా ఇందులో మా తెలుగు తల్లి, రేపటి స్వరాజ్యం అంతలాంటి మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్కి కూడా వాళ్ళు తీశారు. ఇంకా యాక్టర్గా కొన్ని సినిమాల్లోనూ నటించారు. 1993లో ఆశయం సినిమాలో నటించిన పరుచూరి వెంకటేశ్వరరావు గారికి బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్గా నంది అవార్డు కూడా వచ్చింది.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: పరచూరి బ్రదర్స్ గురించి ఇంతసేపు మనం గుర్తుకొస్తున్నాయిలో మాట్లాడుకున్నాం కదా. అంటే ఒక కలం ఎంత శక్తివంతమో, ఒక మాట ఎంత ప్రభావం చూపగలదో, తెలుగు భాష ఎంత గొప్పదో గుర్తు చేసింది మనకు వాళ్ళ రచనల ద్వారా. అంటే ఇద్దరు అన్నదమ్ములు రాసింది కేవలం డైలాగులు కాదు, తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయేలా రాసిన భావాలు. అంటే వాళ్ళు రాసిన డైలాగ్స్లో అమ్మ ప్రేమ ఉంది, నాన్న గౌరవం ఉంది, స్నేహం ఉంది, దేశభక్తి ఉంది, ధర్మం ఉంది, ముఖ్యంగా మన తెలుగు సంస్కృతికి అర్థం పట్టే విలువలున్నాయి. ఒక మంచి రచయిత సినిమా మాత్రమే విజయవంతం చేయడు, ఒక తరం ఆలోచనల్ని కూడా ప్రభావితం చేస్తారు. మరి ఇది పరచూరి బ్రదర్స్ గురించి మనం తెలుసుకున్న కొన్ని విషయాలు ఇవాళ్టి గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 12 గంటలు కావస్తోంది. మరి కాసేపట్లో వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 12:05 అవుతుంది. మరి కాసేపట్లో చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటారు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం చైతన్య స్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం. మరి వాళ్ళ చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో మన మెమొరీ అండ్ కాన్సన్ట్రేషన్ పెంచుకోవడానికి ఎలాంటి అలవాట్లు మనం అలవర్చుకోవాలి, అవి ఎలా మనకు ఉపయోగపడతాయో మాట్లాడుకుందాం. అవి మాట్లాడుకునే ముందు ఈ వండర్ఫుల్ ట్రాక్ మీకోసం.

దేవి సినిమా నుండి ఒక సూపర్ హిట్ నెంబర్ విన్న తర్వాత చైతన్య స్ఫూర్తిలో మనం దేని గురించి మాట్లాడుకోబోతున్నామంటే, మన ముందున్న పనిని కంప్లీట్ చేయడం ఎంత ఈజీనో అంతే కష్టం కూడా. మన చుట్టూ జరిగే విషయాలు, మన ఆలోచనలు, వీటి నుండి డిస్ట్రాక్ట్ అవ్వకుండా పనిచేయడం చాలా కష్టం. కానీ ఇంపాసిబుల్ అయితే కాదు కదా. ఫోకస్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మన బ్రెయిన్ మనకి ఎలా యూస్ అవుతుందో అని ఆలోచించడం మొదలు పెడితే దాని పూర్తి శక్తిని ఎలా ఉపయోగించుకోవచ్చో మనకు అర్థమవుతుంది. సో

0: చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: చైతన్య స్ఫూర్తి వింటున్నారు. ముందుగా 3 మెయిన్ ప్రాసెసింగ్ ఫంక్షన్స్ ఆఫ్ బ్రెయిన్ గురించి మాట్లాడుకుంటే కనుక, మన బ్రెయిన్ 3 రకాలుగా ఇన్ఫర్మేషన్ని ప్రాసెస్ చేస్తుందంట. అందులో ఫస్ట్ సెన్సరీ ప్రాసెసింగ్. సెన్సరీ అంటే మన సెన్సెస్ లైక్ కళ్ళు కానీ, ముక్కు, చెవులు, వేటి ద్వారా ఇన్ఫర్మేషన్ని ప్రాసెస్ చేయడం. ఉదాహరణకి ఒక సినిమా చూసారనుకోండి, మన కళ్ళు స్క్రీన్ మీద ఉండే చూస్తుంది, సౌండ్ ఏమో మన చెవులు ప్రాసెస్ చేస్తాయి. అలాగే మనకిష్టమైన ఫుడ్ ఏదైనా సరే దాని వాసన మనకి బాగా గుర్తుండిపోతుంది. సో ఇలా మన బ్రెయిన్ సెన్సరీ ప్రాసెసింగ్ ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేసుకుంటుంది.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి

0: సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నా మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: గుర్తు చైతన్యస్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. రెండవ ఫంక్షనింగ్ గురించి మాట్లాడుకుంటే షార్ట్ టర్మ్ మెమొరీ, ఇదేంటంటే చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ని కొంత సమయం మాత్రమే గుర్తుంచుకుంటుంది మన మైండ్. ఎట్లా అంటే, మనం పొద్దున్న ఏం తిన్నాం, కాలేజీలో ఫస్ట్ క్లాస్లో ఏం చెప్పారు, ఇలాంటి సింపుల్ అలాగే అంత ఇంపార్టెంట్ కాని ఇన్ఫర్మేషన్ని మన బ్రెయిన్ షార్ట్ టర్మ్ మెమొరీ ద్వారా ప్రాసెస్ చేస్తుంది. మరి తర్వాత లాంగ్ టర్మ్ మెమొరీ గురించి మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి.
1: ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
3: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 12:30 కావస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఉదయం రాజస్థాన్లోని జోధ్పూర్ విమానాశ్రయంలో 480 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభించారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనకు సహకార్ సే సమృద్ధి అనే స్ఫూర్తి ఊతమిస్తుందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. స్వామి వివేకానంద వర్ధంతి సందర్భంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. పురుషుల క్రికెట్లో భారత్ ఇంగ్లాండ్ మధ్య 2వ T20 అంతర్జాతీయ మ్యాచ్ ఈరోజు మాంచెస్టర్లో జరగనుంది. ఇక వార్తల వివరంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు రాజస్థాన్లోని జోధ్పూర్ విమానాశ్రయంలో 480 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభించారు. 23,000 చదరపు మీటర్ల ప్రాంతంలో విస్తరించి ఉన్న ఈ ప్రాజెక్టు ఏటా 20 లక్షల మంది ప్రయాణికులకు సేవలందిస్తుంది. సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందించేందుకు ఆధునిక ప్రయాణ సదుపాయాలతో ఈ టెర్మినల్ను రూపొందించారు. రాజస్థాన్ రాజరిక వారసత్వ ప్రేరణతో ఈ నిర్మాణం చేపట్టారు. జోధ్పూర్ విమానాశ్రయంలో ఈ కొత్త టెర్మినల్ భవన ప్రారంభోత్సవం ఆ ప్రాంతంలో పర్యాటకం, వాణిజ్యం, ఉపాధి కల్పనకు గణనీయంగా దోహదపడుతుంది. విమానయాన రంగానికి ఉతమిస్తూ ప్రాంతీయ అనుసంధానంపై ప్రత్యేకంగా దృష్టి సారించే అత్యాధునిక ఉడాన్ పథకాన్ని కూడా ప్రధానమంత్రి మోదీ ఈరోజు జోధ్పూర్లో ప్రారంభించారు. ఈ పథకం దేశ పౌర విమానయాన రంగంలో ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ దర్శకతను సాకారం చేయడంలో ముఖ్య భూమిక పోషిస్తుంది. వచ్చే 10 ఏళ్లలో 28,840 కోట్ల రూపాయల కేటాయింపుతో ఏవియేషన్ ఆధారిత అభివృద్దిని వేగవంతం చేయడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. అలాగే ప్రధానమంత్రి రాజస్థాన్లోని బాల్హోత్రాలో సుమారు 1.06 లక్షల కోట్ల రూపాయల విలువైన వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. దేశ ఇంధన పెట్రోకెమికల్ రంగంలో ఒక మైలురాయిగా నిలిచే భారతదేశపు మొట్టమొదటి గ్రీన్ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ను బల్హోత్రాలోని పచ్ ప్రధా వద్ద మోదీ దేశానికి అంకితం చేస్తారు. అంతర్జాతీయ సహకార దినోత్సవం సందర్భంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్ షా శుభాకాంక్షలు తెలియజేశారు. దేశ నాగరికత సంబంధాలతో ఏర్పడిన సహకార సంఘాలను ప్రోత్సహించడంలో రైతులు, మహిళలు, సూక్ష్మ చిన్న పరిశ్రమల ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సాధికారత కల్పించడంలో

సమాజ బలోపేతంలో సమ్మిళిత వృద్ధిని పెంపొందించడంలో సహకారం అనే భావన ఒక శక్తివంతమైన సూత్రంగా నిలుస్తుందని ఉపరాష్ట్రపతి సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. స్వాతంత్ర్యం పూర్వకాలం నుండి దేశ నిర్మాణంలో సహకార సంఘాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని, 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనకు సహకార సే సమృద్ది అనే స్ఫూర్తి ఊతమిస్తుందని రాధాకృష్ణన్ పేర్కొన్నారు. భారతదేశ సంస్కృతి, సమిష్టి కృషి, స్వావలంబనకు సహకారం పునాది అని అమిత్ షా చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో దేశ సహకార రంగం గణనీయంగా విస్తరించిందని ఆయన పేర్కొన్నారు. చట్ట విరుద్ద కార్యకలాపాల నివారణ చట్టం యుఏపీఏ కింద పాకిస్తాన్లో ఉన్న 23 మంది వ్యక్తులను ఉగ్రవాదులుగా కేంద్ర హోంశాఖ ప్రకటించింది. వీరికి జైషీ మొహమ్మద్, లష్కర్ ఇతబా ఇతర సంస్థలతో సంబంధాలు ఉన్నాయని తెలిపింది. జమ్మూకాశ్మీర్లో చొరబాటు, నియామకాలు, ఆయుధాల సరఫరా, దాడుల ప్రణాళిక వంటి వివిధ కార్యకలాపాల్లో పాల్గొన్నందుకుగాను వీరిని ఉగ్రవాదులుగా నిర్ధారించారు. యుఏపీఏ సవరణ, కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థల అధికారాలను విస్తరించడం ద్వారా భారతదేశ ఉగ్రవాద వ్యతిరేక చట్టపరమైన వ్యవస్థ మరింత బలోపేతమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం నుంచి ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో 6 రోజుల పాటు పర్యటిస్తారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి రుద్రేంద్ర టాండన్ ప్రధానమంత్రి పర్యటన వివరాలను వెల్లడించారు. మొదటి విడతగా ఈ నెల 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు మోదీ ఇండోనేషియాలో పర్యటించి జకార్తాతో పాటు చారిత్రక నగరమైన యోగ్యాకర్తలోని ప్రామ్నన్ ఆలయ సముదాయాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత 8 నుంచి 10వ తేదీ వరకు ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో జరిగే 3వ భారత్ ఆస్ట్రేలియా వార్షిక సదస్సులో పాల్గొంటారు. చివరిగా జులై 10-11వ తేదీల్లో న్యూజిలాండ్లో పర్యటిస్తారు. స్వామి వివేకానంద వర్ధంతి సందర్భంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. స్వామి వివేకానంద గొప్ప దేశభక్తుడని, తత్వవేత్త అని, ఆధ్యాత్మిక దార్శనికుడని సామాజిక మాధ్యమ పోస్టులో రాధాకృష్ణన్ పేర్కొన్నారు. ఆత్మవిశ్వాసం, చైతన్యం, ఆధ్యాత్మికతతో కూడిన వివేకానందుని ఆలోచనలు దేశ ప్రయాణానికి మార్గదర్శకంగా నిలుస్తాయని ఉపరాష్ట్రపతి అన్నారు. వివేకానందుని ఆదర్శ విలువలు ప్రతి ఒక్కరూ అంకిత భావంతో, నిబద్ధతతో దేశ నిర్మాణానికి తోడ్పడాలనే స్ఫూర్తినిస్తాయని ఆయన పేర్కొన్నారు. భారతదేశ సంస్కృతి, ఆధ్యాత్మికత, జాతీయ చైతన్యానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావడంలో వివేకానందుడు చేసిన కృషి సాటిలేనిదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వివేకానందుని మేధస్సు, స్ఫూర్తిదాయకమైన ఆలోచనలు లక్షలాది మంది యువతకు మార్గదర్శకంగా నిలిచి ప్రేరణ అందిస్తాయని మోదీ చెప్పారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ దొరేట్ ఏఐఆర్ న్యూస్ HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. భారత ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేష్ కుమార్ ఈ రోజు నుంచి 2 రోజుల పాటు మధ్యప్రదేశ్లో పర్యటిస్తారు. కాగా ప్రధాన ఎన్నికల అధికారిగా జ్ఞానేష్ కుమార్ బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన మొదటిసారిగా ఈ రాష్ట్రాన్ని సందర్శించనున్నారు. ఈ పర్యటనలో ప్రధాన ఎన్నికల అధికారి ఇండోర్ చేరుకుని అక్కడ బూత్ స్థాయి అధికారుల సదస్సుకు హాజరవుతారు. ఇండోర్, ఉజ్జయిన్, దీవస్, ధార్, కాండువా జిల్లాల నుండి దాదాపు 1500 మంది బూత్ స్థాయి అధికారులతో ఆయన నేరుగా సంభాషిస్తారు. వెనుజులాలో భూకంప బాధితులకు సకాలంలో మద్దతు సహాయం అందించినందుకు గాను భారత ప్రభుత్వానికి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వెనుజులా విదేశాంగ మంత్రి ఇవాన్ గిల్ కృతజ్ఞతలు తెలియజేశారు. భూకంపం వల్ల ప్రభావితమైన వారికి చికిత్స అందించేందుకు ఆపరేషన్ అమిస్తాద్లో భాగంగా ఏర్పాటు చేసిన భారత సైనిక క్షేత్రస్థాయి ఆసుపత్రిని గిల్ ఈరోజు సందర్శించారు. ఈ ఆసుపత్రి వెనుజులా ప్రజలకు నిరంతరాయంగా ఉచిత వైద్య సేవలను అందిస్తోంది. ఈ సందర్భంగా వెనుజులా విదేశాంగ మంత్రి మాట్లాడుతూ, ఈ క్షేత్రస్థాయి ఆసుపత్రిలో ప్రతిరోజు 400 మందికి పైగా రోగులకు చికిత్స అందుతుందని పేర్కొన్నారు. కాగా గత నెల జూన్ 24వ తేదీన 7.2-7.5 తీవ్రతతో సంభవించిన భూకంపం సమయంలో వెనుజులా ప్రజలకు అండగా నిలిచేందుకు భారత్ ఆపరేషన్ అమిత్సాద్ను చేపట్టింది. ఓటర్ల జాబితాకు సంబంధించిన ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు పూర్తి వివరాలతో కూడిన తమ ఎన్యూమరేషన్ ఫామ్ను సమర్పించారు. ఢిల్లీలో జరుగుతున్న ఓటర్ల జాబితా ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఉపరాష్ట్రపతి భవన్లో జరిగిన ఈ గణన ప్రక్రియకు ఢిల్లీ ప్రధాన ఎన్నికల అధికారి, జిల్లా ఎన్నికల అధికారి, ఎన్నికల నమోదు అధికారి, బూత్ స్థాయి అధికారి సహకరించారని సోషల్ మీడియా వేదికగా ఉపరాష్ట్రపతి తెలియజేశారు. జలశక్తి మంత్రిత్వ శాఖ, కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్ ద్వారా 7వ జాతీయ జల పురస్కారాలను ప్రారంభించింది. జల సమృద్ది భారత్ అనే ప్రభుత్వ లక్ష్యాన్ని సాధించడంలో దేశవ్యాప్తంగా రాష్ట్రాలు, జిల్లాలు, వ్యక్తులు, సంస్థలు చేసిన విశేష కృషిని గుర్తించి ప్రోత్సహించేందుకు ఈ పురస్కారాలను ప్రవేశపెట్టినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.
దరఖాస్తులన్నింటినీ డబ్ల్యూడబ్ల్యూ

www.awards.gov.in అనే ఆన్లైన్ రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్ ద్వారా సమర్పించవచ్చు. పెరూ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన కైకో ఫుజిమొరాకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. భారత్ పెరూతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉందని, వివిధ రంగాల్లో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు భారత్ కట్టుబడి ఉందని సోషల్ మీడియా వేదికగా మోదీ పేర్కొన్నారు. భారత్ పెరూ మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా ఆ దేశ అధ్యక్షుడితో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు మోదీ పేర్కొన్నారు. పురుషుల క్రికెట్లో భారత్ ఇంగ్లాండ్ మధ్య రెండవ టీ20 అంతర్జాతీయ మ్యాచ్ ఈరోజు మాంచెస్టర్లో జరగనుంది. ఈ మ్యాచ్ భారత కాలమాన ప్రకారం సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది. 5 మ్యాచ్ల సిరీస్లో తొలి మ్యాచ్ చెస్టర్ లే స్ట్రీట్లో వర్షం కారణంగా రద్దయింది. 3వ మ్యాచ్ జూలై 7వ తేదీన నాటింగ్హామ్లో జరుగుతుంది. దేశంలోని పలు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ భారీ వర్ష సూచన జారీ చేసింది. ఈరోజు గుజరాత్, కొంకన్, గోవా, మధ్య మహారాష్ట, ఒడిశా, పశ్చిమ మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న 2 రోజుల్లో తూర్పు రాజస్థాన్, మధ్యప్రదేశ్, కోస్తా కర్ణాటక, తెలంగాణలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిస్తాయని పేర్కొంది. ఫీఫా ప్రపంచకప్లో అమెరికాలోని కాన్సస్ సిటీ స్టేడియంలో జరిగిన రౌండ్ ఆఫ్ 32 ఫైనల్ మ్యాచ్లో కొలంబియా గానాను 1-0 తేడాతో ఓడించి తదుపరి రౌండ్కు చేరుకుంది. ఆట 14వ నిమిషంలో జాన్ అరియస్ గోల్ చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. రౌండ్ ఆఫ్ 16లో కొలంబియా స్విట్జర్లాండ్తో తలపడనుంది. అంతకుముందు అమెరికాలోని అర్లింగ్టన్లో జరిగిన పెనాల్టీ షూటౌట్లో ఈజిప్ట్ ఆస్టేలియాను 2-2 తేడాతో ఓడించి 16వ రౌండ్కు చేరుకుంది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఉదయం రాజస్థాన్లోని జోధ్పూర్ విమానాశ్రయంలో 480 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కొత్త టర్మినల్ భవనాన్ని ప్రారంభించారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనకు సహకారసే సమృద్ది అనే స్ఫూర్తి ఊతమిస్తుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. స్వామి వివేకానంద వర్ధంతి సందర్భంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళులర్పించారు. పురుషుల క్రికెట్లో భారత్ ఇంగ్లాండ్ మధ్య 2వ టీ20 అంతర్జాతీయ మ్యాచ్ ఈరోజు మాంచెస్టర్లో జరగనుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుసుకుందాం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 12:40.
1: మ్యూజిక్ అండ్ మస్తి ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంతా గప్షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. విబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. మరి వాళ్ళ చైతన్య స్ఫూర్తిలో మెమొరీ అండ్ కాన్సన్ట్రేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇందాక షార్ట్ టర్మ్ మెమొరీ గురించి మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు ఈ ప్రాసెసింగ్ సిస్టమ్ ద్వారానే మన బ్రెయిన్ ఇన్ఫర్మేషన్ని ఎక్కువ కాలం మనకి గుర్తుండేలా చేస్తుంది. అంటే మనం ఎక్స్పీరియన్స్ చేసిన విషయాలు, నేర్చుకున్న విషయాలు, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా తెలుసుకున్న నేర్చుకున్న విషయాలు, ఇలా అన్నీ కూడా మన లాంగ్ టర్మ్ మెమొరీలో ఉంటాయన్నమాట. మన చిన్ననాటి జ్ఞాపకాలు ఇప్పటికీ ఫ్రెష్గా గుర్తొస్తున్నాయన్నా, మీరు ఇప్పటికీ కూడా సైకిల్ కరెక్ట్గా తొక్కగలుగుతున్నారన్నా, చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్ మైండ్తోనే చేస్తున్నారన్నా, ఇది మన లాంగ్ టర్మ్ మెమొరీ వల్లే సాధ్యపడుతుంది. అలాగే లాంగ్ టర్మ్ మెమొరీలో ఎమోషనల్ కనెక్షన్స్ కూడా ఉంటాయి. లైక్ ఇప్పుడు మనల్ని ఎవరైనా అవమానించినా, ఎవరైనా తిట్టినా, లేక ఎమోషన్స్ ఓల్డ్ మెమొరీని మనకి ఒకసారి గుర్తు చేస్తాయి. సో ఈ మూడు రకాలుగా మన బ్రెయిన్ ఇన్ఫర్మేషన్ని ప్రాసెసింగ్ చేస్తుందన్నమాట. మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఈ పాట తర్వాత.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: స్టూడియో క్లాక్ లో సమయం 12:47 అవుతుంది. చైతన్య స్ఫూర్తి వింటున్నాం.

అయితే ఇప్పుడు ఒక 3 హ్యాబిట్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ 3 హ్యాబిట్స్ బ్రెయిన్ ప్రాసెసింగ్ ఫంక్షన్స్ని ట్రిగ్గర్ చేసి మన మెమొరీని మన కాన్సన్ట్రేషన్ని పెంచుతుందంట. అందులో ఫస్ట్, రోజు ఏదో ఒకటి ఎంతో కొంత చదవడం. మనం రోజు చదివే కొన్ని వర్డ్స్ మన మైండ్ని ఇంప్రూవ్ చేస్తాయి. ఏదైనా చదువుతున్నప్పుడు మన బ్రెయిన్ కంప్లీట్ యాక్షన్లో ఉంటుంది. ఇంకా మన బ్రెయిన్లో ఉన్న స్ట్రెస్ లెవెల్స్ కూడా తగ్గిపోతాయి. ఇలా ప్రతిరోజు చదవడం అనేది మన మెమొరీ అండ్ కాన్సన్ట్రేషన్ని స్లోగా అండ్ స్ట్రాంగ్గా పెంచుతుందన్నమాట.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
3: బిఏఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
5: చైతన్య స్ఫూర్తి వింటున్నారు. ఎక్సర్సైజ్ అనేది మన శరీరానికి చాలా మంచిది, అందులో ఏ డౌట్ లేదు. కానీ డైలీ ఎక్సర్సైజ్ అనేది మన మైండ్కి కూడా చాలా మంచిది. రోజు వర్కౌట్ చేయడం వల్ల మన బ్రెయిన్ పోర్షన్ కొత్త బ్లడ్ వెసల్స్ ఫామ్ అవుతాయి. ఈ బ్లడ్ వెసల్స్ వల్ల మన బ్రెయిన్ హెల్త్ కూడా బాగుంటుంది. ఎన్నో స్టడీస్ ఏం చెప్తున్నాయంటే, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసే వాళ్లలో ఆలోచించే, గుర్తుంచుకునే ఎబిలిటీని కంట్రోల్ చేసే బ్రెయిన్ రీజియన్స్ కూడా బాగా యాక్టివ్గా ఉంటాయంట. సో రోజు ఎక్సర్సైజ్ చేస్తే మన బ్రెయిన్కి చాలా మంచిది, అండ్ మన మెమొరీ కాన్సన్ట్రేషన్కి ఇది చాలా బాగా పనిచేస్తుంది కూడా.

లక్ష్మీ సినిమా నుండి సూపర్ హిట్ నెంబర్ విన్నాం. చైతన్య స్ఫూర్తిలో మెమొరీ అండ్ కాన్సన్ట్రేషన్ని ఎలా పెంచుకోవాలనే విషయాల్ని మాట్లాడుకుంటున్నాం కదా. అయితే మనం మన ఐడియాస్ని రాసుకోవాలి. అసలు ఐడియాస్ అనేవి లేకపోతే మన లైఫ్ చాలా బోరింగ్గా ఉంటుందంట. అలాగే కొంతమంది ఐడియాస్ని ఎవరితోనూ పంచుకోరు, షేర్ చేసుకోరు కూడా, ఎందుకంటే వాళ్ళ ఐడియాస్ని కాపీ కొట్టి ఎవరైనా యూజ్ చేసుకుంటారని. ఐడియాస్ని అకంప్లిష్ చేయాలంటే చాలా కష్టపడాలి. ఒక ఐడియాని ఎగ్జిక్యూట్ చేయాలంటే మాటలు కాదు. సో అలాంటివి పట్టించుకోకుండా మనకు వచ్చిన ఐడియాస్ని ఒక చోట రాసుకోండి. అది ఎంత చిన్నదైనా పర్వాలేదు, రాయండి. ఇలా చేసినప్పుడే మన మైండ్కి ఒక హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఇన్స్పిరేషన్ వస్తుందంట. అలా ఐడియాస్ కొన్ని రాస్తే మన బ్రెయిన్కి ఒక ఎనర్జీ వస్తుంది, మనం గోల్స్ మీద ఫోకస్ కూడా చేయగలుగుతాం.

చైతన్య స్ఫూర్తి వింటున్నారు. స్టూడే క్లాక్లో 1:53 అవుతుంది. అయితే నెక్స్ట్ మన మైండ్ని కంఫర్ట్ జోన్ నుండి బయటకు తీసుకురావాలి, మన మైండ్ని మంచి యాక్షన్స్లో ఉంచాలంట. అలా ఉంచాలన్నా, దాన్ని ప్రతిరోజు డెవలప్ చేయాలన్నా కొత్త విషయాలు నేర్చుకోవడం చాలా ముఖ్యం. కానీ చాలామంది ఇది చెయ్యరు, ఎందుకంటే వాళ్ళు చేస్తున్న పని వాళ్ళకి తెలిసిన విషయాలు చాలనుకుంటారు. కొత్తగా ఏం నేర్చుకోవాల్సిన అవసరం లేదనే కంఫర్ట్ జోన్లో ఉండిపోతారు. సో మన మైండ్ని ఇంప్రూవ్ చేసుకోవాలంటే కంఫర్ట్ జోన్ నుండి బయటకు రావాల్సిందే. ప్రతిరోజు ఏదైనా కొత్త ఛాలెంజ్ తీసుకొని మన మైండ్ని, అంటే మన మైండ్ యొక్క ప్రాబ్లమ్ సాల్వింగ్ కెపాసిటీని పెంచుతుంది అది.

అయితే ఎలా అయితే ఒక వజ్రాన్ని సానబెట్టి దానికి ఆ షైన్ అండ్ లుక్ని ఇస్తారో, అలాగే మన మైండ్ని కూడా రోజు రోజు ఉపయోగించి దానికి ట్రైనింగ్ ఇచ్చి మన బ్రెయిన్ని కూడా ఒక వజ్రంలా తయారు చేసుకోవచ్చు. మన ఫోకస్ పెంచుకోవాలన్నా, చేస్తున్న పని మీద అటెన్షన్ పెరగాలన్నా కొత్త కొత్త అలవాట్లు ఫామ్ చేసుకోవాలి, వాటిని పాటించాలి. ఇది ఇవాల్టి చైతన్య స్ఫూర్తిలో మైండ్ అలాగే మెమొరీ కాన్సన్ట్రేషన్ని పెంచుకోవడానికి తీసుకోవాల్సిన ఏమంటారు పద్ధతులు, వాటి గురించి మాట్లాడుకున్నాం. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాకులో సమయం 1 గంట 10 నిమిషాలు కావస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.

ప్రాంతీయ వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన 20 ఏళ్ల ప్రజా జీవితాన్ని గుర్తు చేసుకుంటూ ప్రజల ఆశీస్సులతో సేవా ప్రస్థానాన్ని కొనసాగిస్తానని అన్నారు. పర్యాటక ఆతిథ్య రంగంలో తెలంగాణ అమలు జరుపుతున్న సంస్కరణను నీతి ఆయోగ్ ప్రశంసించడం పట్ల పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హర్షం వ్యక్తం చేశారు. పోలీస్ శాఖలో 20,000 ఖాళీలకుగాను 5,000 పోస్టులకే అనుమతి ఇవ్వడం పట్ల బీజేపీ శాసనసభాపక్ష నేత ఎలేటి మహేశ్వరరెడ్డి నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈవేళ నుంచి 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు తన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైన మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్లో పర్యటించనున్నారు. 2006లో మిడ్జిల్ ZPTCగా తొలి విజయం సాధించిన రేవంత్ రెడ్డి అనంతరం MLC, MLA, MPగా ఎన్నికై 2023లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మిడ్జిల్ పర్యటనలో భాగంగా ఊర్కొండపేటలో పలు అభివృద్ది పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. తొలి రాజకీయ ప్రయాణంలో తనకు అండగా నిలిచిన నాయకులు కార్యకర్తలతో ఆత్మీయ సమావేశంలో పాల్గొంటారు. మిడ్జిల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, స్థానిక నాయకుడు ద్యాపా గోపాల్ రెడ్డి విగ్రహాలను ఆవిష్కరిస్తారు. స్థానికంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో తన రాజకీయ ఎదుగుదలకు సహకరించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేయనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో అధికారులు విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన 20 ఏళ్ల ప్రజా జీవితాన్ని గుర్తు చేసుకున్నారు. మిడ్జిల్లో రాజకీయ ప్రస్థానం ప్రారంభమైన రోజు నుంచి ప్రజల హృదయాల్లో రేవంత్ అన్నగా నిలిచిన ఈ ప్రయాణం తన జీవితంలో ప్రత్యేక అధ్యాయమని పేర్కొన్నారు. ఈ 2 దశాబ్దాల కాలంలో ప్రతి పోరాటంలో తనకండగా నిలిచిన ప్రజలు, మిత్రులు, శ్రేయోభిలాషులు, పార్టీ కార్యకర్తలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఇదే స్ఫూర్తితో ప్రజాసేవను మరింత విస్తరించేందుకు కృషి చేస్తానన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో శ్రామికుడిగా, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే సేవకుడిగా మరింత బాధ్యతతో పనిచేస్తానని, ప్రజల హృదయాల్లో రేవంత్ అన్నగా తన స్థానాన్ని మరింత బలపరుచుకుంటానని ఆయన స్పష్టం చేశారు. పర్యాటక ఆతిథ్య రంగ అభివృద్దిలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంస్కరణలను నీతి ఆయోగ్ ప్రశంసించడం రాష్ట్రానికి గౌరవకారణమని పర్యాటక సాంస్కృతిక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఇటీవల విడుదల చేసిన పర్యాటక ఆతిథ్య రంగాల వృద్ధికి అవకాశాలు

0: విస్తరణ అనే నివేదికలో తెలంగాణ పర్యాటక విధానాలను నీతి ఆయోగ్ ప్రత్యేకంగా ప్రస్తావించినట్లు మంత్రి ఒక ప్రకటనలో తెలియజేశారు. తెలంగాణ పర్యాటక విధానం 2025-2030కి దేశీయ అంతర్జాతీయ పెట్టుబడిదారుల నుంచి మంచి స్పందన లభిస్తుందని మంత్రి చెప్పారు. ప్రపంచస్థాయి పర్యాటక మౌలిక వసతులతో తెలంగాణను దేశంలోనే అగ్రగామి పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కృష్ణారావు చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మూడపల్లిలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం పనులకు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆదేశ్ శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ గరీమా అగర్వాల్తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆదేశ్ శ్రీనివాస్ మాట్లాడుతూ పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
1: విద్యాశాఖలు పేరు మార్పు తీసుకోవడానికి చేసే ప్రయత్నంలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యా శాఖను కూడా తన దగ్గర పెట్టుకొని సమూహంలో మార్పులు చేస్తూ పేదలందరికీ కూడా కార్పొరేట్ స్థాయిలో ఉన్నటువంటి విద్యను అంటిబల్లించబడి లక్ష్యంతో అనేకమైనటువంటి నూతన రోడ్డు శ్రీకారం చుడుతున్నారని చూశాం.
0: స్వాతంత్ర సమరయోధుడు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా హైదరాబాద్లోని ట్యాంక్బండ్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్క మంత్రి వాకిటి శ్రీహరి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన ఆశయాలను స్మరించుకుంటూ వారి త్యాగస్ఫూర్తి భావితరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. అల్లూరి సీతారామరాజు జయంతిని పురస్కరించుకుని క్షత్రియ సేవా సమితి బహుకరించిన అంబులెన్స్ ను మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ అధికారులకు అందజేశారు. భారత ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో నిన్న న్యూఢిల్లీలో జరిగిన మీడియా కమ్యూనికేషన్ నోడల్ అధికారుల జాతీయ సదస్సులో తెలంగాణ సమాచార పౌర సంబంధాల శాఖకు చెందిన జిల్లా ప్రజా సంబంధాలు మీడియా సోషల్ మీడియా నోడల్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ మాట్లాడుతూ స్వేచ్ఛాయుతమైన పారదర్శకమైన ఎన్నికల నిర్వహణలో మీడియా ప్రజా సంబంధాల అధికారుల పాత్ర కీలకమన్నారు. ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ ప్రక్రియలో తప్పుడు ప్రచారాన్ని సమర్థంగా ఎదుర్కొంటూ అధికారిక సమాచారాన్ని ప్రజలకు వేగంగా చేరవేయాలని సూచించారు. ఎన్నికల నిర్వహణలో డిజిటల్ సాంకేతికత వినియోగం, సోషల్ మీడియా సవాళ్లు, పెయిడ్ న్యూస్ నియంత్రణ, ఓటర్ సేవలను ఒకే వేదికపై అందిస్తున్న ఈసీఐ నెట్ వినియోగంపై అధికారులకు అవగాహన కల్పించారు. ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HBD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కుమరయ్య వర్ధంతి సందర్భంగా రవీంద్ర భారతిలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో మంత్రి పొన్నం ప్రభాకర్ నివాళులర్పించారు. దొడ్డి కుమరయ్య ఆశయాలైన సమానత్వం, సామాజిక న్యాయం, ఆత్మగౌరవాన్ని భావితరాలకు చేర్చడం అందరి బాధ్యత అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం వెనుకబడిన వర్గాల అభ్యున్నతి, రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందని ప్రభాకర్ చెప్పారు. విద్య సామాజిక వర్గాల అభివృద్దికి ప్రధాన మార్గమని, ఉన్నత విద్యతోనే అన్ని రంగాల్లో పురోగతి సాధ్యమని కూడా మంత్రి పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం కోనేరుపల్లి గ్రామం ప్లాస్టిక్ రహిత గ్రామంగా అధికారులు ప్రకటించారు. ప్లాస్టిక్ నిషేధంపై ముందుగా ప్రజలకు అవగాహన కల్పించారు. ప్లాస్టిక్ వేస్ట్పై గ్రామ పంచాయతీ ముందు ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ అధికారి గీత మాట్లాడుతూ గ్రామంలో సింగిల్ యూస్ ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధించాలని నిర్ణయం తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
2: పదండి మండలంలోని కోనేరుపల్లి గ్రామ పంచాయతీలో ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దడం కోసము గ్రామంలో ఒక శపథం చేయడం జరిగింది. ఏంటంటే ఈ రోజు నుండి ఎవ్వరం కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని ఎట్టి పరిస్థితుల్లో వాడమని ఒక చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి గ్రామ సర్పంచ్ గారికి అధికారులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ
0: తెలంగాణ పోలీస్ శాఖలో సుమారు 20,000 ఖాళీలుండగా ప్రభుత్వం కేవలం 5,000 పోస్టులను మాత్రమే భర్తీ చేయడానికి అనుమతించడం సహేతుకమైన చర్య కాబోదని బీజేపీ శాసనసభాపక్ష నేత ఎల్లటి మహేశ్వరరెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ యువతను మోసం చేస్తోందని ఎక్స్ వేదికగా విమర్శించారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 2,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు పోస్టుల సంఖ్యను పరిమితి చేయడం సరికాదన్నారు. తమ న్యాయమైన డిమాండ్ల కోసం శాంతియుతంగా ఆందోళన చేస్తున్న పోలీసు ఉద్యోగార్థుల పోరాటాలకు బీజేపీ మద్దతుంటుందని ఆయన చెప్పారు. సంగారెడ్డిలోని సర్ సివి రామన్ సైన్స్ మ్యూజియంను జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సైన్స్ ప్రయోగశాలలను సమర్థవంతంగా వినియోగించి విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. పరిసరాల్లో లభ్యమయ్యే వస్తువులను ఉపయోగించి నిజ జీవితానికి అనుసంధానించే విధంగా బోధన చేపట్టాలని కూడా ఆయన చెప్పారు. ములుగు జిల్లా ఏటూరు నగర మండలం చిన్నబోయినపల్లి గ్రామంలో ప్రైవేట్ పాఠశాలలు వాటి వాహనాలకు గ్రామస్థ

0: విద్యార్థులు నో ఎంట్రీ విధించారు. సర్పంచ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలోనే పిల్లలను చేర్పించడంతో విద్యార్థుల సంఖ్య 13 నుంచి 126 పెరిగింది. ఈ సందర్భంగా డీఈఓ సిద్ధార్థ రెడ్డి మాట్లాడుతూ ఇది ప్రభుత్వ విద్య బలోపేతానికి శుభ పరిణామమని అన్నారు.
1: అడ్మిషన్స్ పెరగడంలో ముఖ్య కారణము ఆ విలేజర్స్ అందరూ ప్రైవేట్ పాఠశాలకు పంపించామని ఒక గ్రామ సభలో నిర్ధారించుకుని తమ పిల్లల్ని అందరినీ ఆ స్కూల్లో చేర్పించడం జరిగింది. పిల్లలకు సరిపడా టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ కూడా ఆల్రెడీ స్కూల్ పాయింట్ కి చేర్చడం జరిగింది. ప్రైవేట్ స్కూల్ అని కాదని గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు జాయిన్ అవ్వడం ఇది ఒక శుభ పరిణామం. ఇలాగే కొనసాగితే మన గవర్నమెంట్ స్కూళ్లలో నో అడ్మిషన్ బోర్డు పెట్టే పరిస్థితి వస్తుంది.
0: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఈవేళ నుంచి 3 రోజుల పాటు తెలంగాణలోని పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఈ అల్పపీడనం రాబోయే 2 రోజుల్లో తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వెల్లడించింది. నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, ఆదిలాబాద్, కరీంనగర్, సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, ఉమ్మడి, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. తెలంగాణ మహారాష్ట సరిహద్దు కెరమెరి మండలంలోని 11 గ్రామాల్లో సర్ ప్రక్రియపై నెలకొన్న సందిగ్ధత తొలగించే దిశగా అధికారులు చర్యలు చేపట్టారు. ఆసిఫాబాద్ ఆర్డీఓ లోకేశ్వరరావు స్థానిక తహసీల్దార్తో కలిసి పరండోలి, ముఖదంగూడ గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి ఎస్ఐఆర్ ఫోరాలు పంపిణీ చేశారు. విధి నిర్వహణలో ఉండగా మరణించిన ప్రభుత్వోద్యోగుల కుటుంబాలకు అండగా ఉంటామని సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రెవెన్యూ శాఖలో కారుణ్య నియామకాల కింద ఎంపికైన పలువురు అభ్యర్థులకు సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్తో కలిసి నియామక పత్రాలను నిన్న సాయంత్రం అందజేశారు. విశేషాలు మరొకసారి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన 20 ఏళ్ల ప్రజా జీవితాన్ని గుర్తు చేసుకుంటూ ప్రజల ఆశీస్సులతో సేవా ప్రస్థానాన్ని కొనసాగిస్తానన్నారు. పర్యాటక ఆతిథ్య రంగంలో తెలంగాణ అమలు జరుపుతున్న సంస్కరణలను నీతి ఆయోగ్ ప్రశంసించడం పట్ల పర్యాటక శాఖ మంత్రి జుబ్బల్లి కృష్ణారావు హర్షం వ్యక్తం చేశారు. పోలీస్ శాఖలో 20,000 ఖాళీలకు గాను 5,000 పోస్టులకి అనుమతి ఇవ్వడం పట్ల బీజేపీ శాసనసభాపక్ష నేత ఈరెడ్డి మహేశ్వరరెడ్డి నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఈవేళ నుంచి 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 1:20:40 మరి కాసేపట్లో షో టైం కార్యక్రమం వింటారు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్లో సమయం 1 గంట దాటి 21 నిమిషాలు దాటుతుంది. మరి మనందరికీ తెలుసు, షో టైం కార్యక్రమంలో సినిమాలకి జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన క్వశ్చన్స్కి మీరు ఆన్సర్స్ టకటక టకటక పంపించేస్తారు. మరి ఇంతకీ ఇవాళ్టి మొదటి ప్రశ్న ఏంటంటే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూలై 6 నుండి ఎన్ని దేశాల పర్యటనకు వెళ్తున్నారు, ఆ దేశాల పేర్లేంటి? ప్రశ్న మరొకసారి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూలై 6 నుండి ఎన్ని దేశాల పర్యటనకు వెళ్తున్నారు, ఆ దేశాల పేర్లేంటి? మీకు తెలిసినట్టయితే మీ ఆన్సర్ టైప్ చేసి, మీ ఊరు పేరు టైప్ చేసి 0402324085 నెంబర్కి వాట్సాప్ పంపించండి.

సూపర్ హిట్ నెంబర్ విన్నాం కదా, ఆర్య 2 సినిమా అండి. మరి తరువాత మనం అడిగిన మొదటి ప్రశ్న ఇవాళ షో టైంలో ఏంటంటే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు జూలై 6 నుండి ఎన్ని దేశాల పర్యటనకు వెళ్తున్నారు, ఆ దేశాల పేర్లు ఏంటి అని. చాలామంది ఆన్సర్స్ కరెక్ట్ ఆన్సర్స్ పంపిస్తున్నారు. మరి ఇప్పటికీ మీరు ఇంకా ఈ ప్రశ్న ఇప్పుడే విన్నట్టయితే, ఈ ప్రశ్నకి సమాధానం మీకు తెలిసినట్టయితే, మీరు చేయాల్సిందల్లా మీ ఆన్సర్ని రాసి పంపి, అదే మీ ఊరు పేరు టైప్ చేసి 04023240852 నెంబర్కి వాట్సాప్ చేసి పంపండి. ఈ సాంగ్ తర్వాత నేను డెఫినెట్గా ఆ ఆన్సర్ ఏంటో, కరెక్ట్ ఆన్సర్ పంపిన వాళ్ళ నేమ్స్ని కూడా రివీల్ చేస్తాను.

బృందావనం నుంచి ఒక సూపర్ హిట్ నెంబర్ విన్న తర్వాత షో టైంలో మనబడిగిన క్వశ్చన్ ఏంటంటే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూలై 6 నుండి ఎన్ని దేశాల పర్యటనకు వెళ్తున్నారు, అలాగే ఆ దేశాల పేర్లు ఏంటి అన్న ప్రశ్నకి సమాధానాలు కరెక్ట్గా పంపించిన వాళ్ళ నేమ్స్ ఇప్పుడు చదువుతాను నేను. సేర్ల వెంకటేష్, సుగుణ రాంప్రసాద్, రామ్ చరణ్ గజ్వేల్ నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా బాలకృష్ణ నర్సంపేట్ నుండి ఇంకా ఇదే ప్రశ్నకి కరెక్ట్ ఆన్సర్ బ్రూస్లీ.

సూరారంకాళ్ళని, ఇంకా మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజులి వెంకటేష్ శ్యామల. ఇంకిదే ఆన్సర్ పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల డిస్టిక్ నుంచి కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. బాలాజీ సావిత్రి కుబేర్ నిర్మల్ జిల్లా నుండి, ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి దస్తగిరి సంధ్య కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. బలరాం సరోజా విద్యా సెంటర్ పాయింట్ బోయిన్పల్లి నుంచి కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కీసర మండల్ గోధుమకుట్ట గ్రామం నుండి బండి కృష్ణ, మల్లేష్, విజయలక్ష్మి, కళ్యాణి, భవాని, సుప్రియ, కృష్ణకాంత్, సాయి చిరణ్ వీళ్ళంతా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మరి ఇంతకీ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మూడు దేశాలు, అలాగే దేశాల పేర్లు ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్. థ్యాంక్ యూ సో మచ్ కరెక్ట్ ఆన్సర్ పంపించిన వాళ్ళందరికీ. మరి తర్వాత ఇంకొక ప్రశ్న కూడా రెడీగా ఉంది మీ అందరి కోసం. ఏంటంటే లాస్ ఏంజల్స్ అనే ఈ నగరం, ఈ సిటీ మనందరికీ తెలుసు అమెరికాలో ఉంటుందని. మరి ఆ సిటీ ఏ పరిశ్రమకి ప్రసిద్ధి చెందింది? ఆ సిటీ దేనికి ఫేమస్? ఈ ప్రశ్నకి ఆన్సర్ మీకు తెలిసినట్టయితే తెలుసుగా మీ ఆన్సర్ టైప్ చేసి, మీ ఊరు పేరు టైప్ చేసి 0402324 0852 నెంబర్కి వాట్సాప్ పంపించండి. ఈలోగా ఈ సూపర్ హిట్ నెంబర్ మనందరి కోసం.

సూపర్ హిట్ నెంబర్ విన్నాం ఏ సినిమా నుండి, కాంచన సినిమా నుండి విన్న తర్వాత నెక్స్ట్ మనం అడిగిన ప్రశ్నకి సమాధానం కరెక్ట్గా వచ్చిందా లేదా చూద్దామా? లేదంటే ఇప్పుడు కనుక మీరు ఈ ప్రశ్న విన్నట్టయితే, లాస్ ఏంజల్స్ అనే సిటీ గురించి మీరు వినే ఉంటారు అమెరికాలో, మరి ఆ సిటీ దేనికి స్పెషల్, దేనికి ఫేమస్ అని అడిగిన ప్రశ్నకి మీ కనుక సమాధానం తెలిసినట్టయితే మీ ఆన్సర్ టైప్ చేసి, మీ ఊరు పేరు టైప్ చేసి 04023240852 నెంబర్కి వాట్సాప్ పంపించండి. ఇప్పుడైతే ఈ సూపర్ హిట్ నెంబర్ మనందరి కోసం, ఎందుకంటే ప్రేమంటా సినిమా నుండి.

సూపర్ హిట్ టెనెట్ సిక్ ట్రాక్ విన్నాం, ఎందుకంటే ప్రేమ్ అంటే సినిమా నుండి. మరి మనం అడిగిన ప్రశ్నకి లాస్ ఏంజిల్స్ అంటే దేనికి ఫేమస్ స్పెషల్ అని అడిగిన ప్రశ్నకి కరెక్ట్ ఆన్సర్ పంపించారు వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుండి ఊర్మిళ సతీష్. ఇంకా కరెక్ట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు నాగనాథ్ గుప్తా నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా చింత శ్రీనివాస్ షాపల్లి నుండి, పైడిపాటి నాగభూషణ్ రావు నాగ్పూర్ మహారాష్ట్ర నుండి, పాషా వరంగల్ నుంచి, కీర్తి రాజ్కుమార్ ఆదర్శ్ నగర్ నిజామాబాద్ నుండి, సంతోష్ కుమార్ ఫ్రమ్ యాప్రాల్, ఇంకా ఆర్మర్ నుండి ప్రేమనాథ్ కళావతి కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అప్పలరాజు పెడన నుండి డాక్టర్ కృష్ణస్వామి హైదరాబాద్, జయలక్ష్మి ఖైరతాబాద్, ఇంకా కే గంగారెడ్డి ఆదిలాబాద్ నుంచి కూడా మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు. ఇంకా గణేష్ వేదవతి నిజాంపేట్ నుంచి కూడా కరెక్ట్ ఆన్సర్, పోలేపల్లి శ్రీనివాస్ రాజన్నపేట సిరిసిల్ల డిస్టిక్ నుండి, మంచిర్యాల నుండి చంద్రమౌళి రా పద్మారాణి, ఇంకా కరెక్ట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు జక్రాన్పల్లి నుంచి అరుణ రాజేందర్ ఏలూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సో మరి ఇంతకీ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే వినోదానికి అంటే సినిమాలకి ముఖ్యంగా అది లాస్ ఏంజెల్స్ ఫేమస్ అనమాట, రైట్? మరి స్టూడియో క్లాక్లో 1:47 అవుతుంది. మరి ఇంకొక సినిమాలకు సంబంధించిన ప్రశ్న అయితే మన లిజనర్స్ ఈజీగా కనిపెట్టిస్తారు. మరి ఇంతకీ ఆ సినిమాలకు సంబంధించిన ప్రశ్న నేను అడుగుతాను లేదా వినిపిస్తాను, చూద్దాం. ఇప్పుడు నేను ఇప్పుడు వినిపించే ఈ ఆడియో క్లిప్ ఏ సినిమా లేదో మీకు తెలిసినట్టయితే మీ ఆన్సర్ మీ ఊరు పేరు టైప్ చేసి 0402324 0852 నెంబర్కి పంపించండి. మరి ఇంతకీ ఆ క్లిప్ ఏందో వినేద్దామా?

గుర్తొచ్చిందా? చాలామంది కరెక్ట్ ఆన్సర్స్ ఇప్పుడే టైప్ చేస్తున్నట్టున్నారు. డెఫినెట్గా మీ పేరుని నేను రివీల్ చేస్తాను ఈ పాట తర్వాత. మరి ఇంతకీ, ఈ మీరు విన్న ఈ ఆడియో క్లిప్ ఏ సినిమాలోదు, ఆ సినిమా పేరు మీకు తెలిసినట్టయితే టైప్ చేసి, మీ ఊరు పేరు టైప్ చేసి 04023240852 నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈలోగా బ్యాక్ బెంచ్ స్టూడెంట్ సినిమా నుండి దినకర్ ప్రణవి సునీల్ కశ్యప్ పాడిన తెలిసి తెలిసి అనే ఈ సూపర్ హిట్ నెంబర్ విందాం. స్టే ట్యూన్.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

ఎంత సూపర్గా ఉంది కదా. మరి ఇది ఏ సినిమాలోది అని అడిగిన ప్రశ్నకి కరెక్ట్గా ఆన్సర్ పంపించారు లిల్లీ ఫ్రమ్ సీతాఫల్ మండి. ఇంకా వీరితో పాటు పీపీ రావు, కేవీ రావు ఖైరతాబాద్ నుంచి కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనిత ఫ్రమ్ సీతాపల్ మండి, గంగు మహేందర్ నాగలక్ష్మి ఇల్లంతకుంట మండల్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నరేష్, మెర్సీ, విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ మహబూబ్ నగర్ డిస్టిక్ నుండి కరెక్ట్ ఆన్సర్. గంగారెడ్డి ఆదిలాబాద్ నుండి. ఇంకా ఎంఎం శాస్త్రి, రాజన్న సిరిసిల్ల డిస్టిక్ రుద్రవరం నుండి రాపర్తి నర్సింగ్. ఇంకా సీను రాపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వెంకటేష్ నందిపేట నుండి. ఇంకా కరెక్ట్ ఆన్సర్ పంపించిన వారు జాప భూమేశ్వర్ వెల్లుల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. ఇంకా హనంకొండ జిల్లా ధర్మసాగర్ నుండి పావని వేణు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నేదురుని కళ్యాణ్చారి కల్వకుర్తి నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇంకా చింత శ్రీనివాస్ ఫ్రమ్ షాపల్లి, పోగుల శ్రీనివాస్, లక్ష్మీ, శ్రీనిధి, సిద్ధార్థ్ బీరవల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నల్గొండ డిస్టిక్ చిత్రయాల గ్రామం నుండి వెంకటాచారి వరలక్ష్మి కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా ఓల్డ్ సిటీ శివగంగానగర్ నుండి ధనరాజ్ సునీత. వీరితో పాటు ఆనందం రామలక్ష్మి, మహమ్మద్ ఇనాయతుల్లా, ఇంకా బాగ్లింగంపల్లి నుంచి శ్రీనివాస్, పోలేపల్లి శ్రీనివాస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మరి ఇంతకీ కరెక్ట్ ఆన్సర్ ఏంటో తెలుసా? సాహస వీరుడు సాగర కన్య సినిమా నుండి మీనా మీనా అనే ఈ పాటకి ముందు ఈ ఆడియో స్టార్ట్ అవుతుందన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ లిజనర్స్ అందరికీ కరెక్ట్ ఆన్సర్ పంపించిన వాళ్ళందరికీ. మరి ఇది వాళ్ళ షో టైం. ఇప్పుడైతే ఒక సూపర్ హిట్ నెంబర్ వచ్చేస్తుంది కార్తికేయ సినిమా నుండి. హరిచరణ్ పాడిన సాంగ్స్ సరిపోవు. నిజంగా మనకి ఎన్ని ప్రశ్నలున్నా అస్సలు సరిపోవు కదా. స్ట్రేట్ యూన్.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 2:15:30.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ആകാശവാണി വിവിധ ഭാരതി കേന്ദ്രം തരതരാല തരകനി ആനന്ദം അലറിഞ്ചേ സമ്പൂർണ്ണ വിനോദം ശക്തിശീലി കാര്യക്രമം വിട്ടു. തെലുഗു സിനിമ തൊളി മഹിളാ നിർമാത ഗായനി പുരുഷ പാത്രധാരി ബഹുമുഖ പ്രജ്ഞാശാലി ആവിട. തെലുഗു സിനിമ തൊലിതരം രംഗസ്ഥല നടിമണി, തൊലി കഥാനായിക നേപഥ്യ ഗായനി നിർമാത കൂടാ. మన తెలుగు చలన చరిత్రలో అన్ని విభాగాల్లో ప్రావీణ్యం సంపాదించి మొట్టమొదటి బహుముఖ ప్రజ్ఞాశాలిగా నిలిచిన మహోన్నత కళాభినివేశి దాసరి కోటిరత్నం గారు. ఈ సందర్భంగా అంతటి ప్రతిభాశాలి విలక్షణమైన ప్రజ్ఞాపాఠవాలు కలిగిన తొలితరం చలనచిత్ర నటీమణిని శక్తిశీలిలో మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం.

దక్షిణాది ప్రాంతీయ భాషల్లో ఒక విలక్షణమైన పోలికుందని కళాచైత చాతుర్యంతో చలనచిత్ర పరిశ్రమలో ఒక ప్రత్యేకత స్థానాన్ని సంపాదించుకున్న భానుమతి రామకృష్ణ గారు, ఎస్ వరలక్ష్మి గారు, జి వరలక్ష్మి గారు దాసరి కోటిరత్నం గారి అభినయాన్ని ఆదర్శంగా తీసుకుని వృత్తిలో విలక్షణంగా రాణించి పేరు ప్రఖ్యాతులు సాధించారు.

0: ఆకాశవాణి వివిధ భారతిలో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811997 కి కాల్ చేయండి.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 2:27. శక్తిశీలు వింటున్నారు. దాసరి కోటిరత్నం గారు 1910 డిసెంబర్ 25 గుంటూరు జిల్లా పత్తిపాడులో జన్మించారు. వాళ్ల నాన్నగారు రంగస్థల నటుడు కావడంతో చిన్నతనం నుండి నటనలో శిక్షణిచ్చారు. అలా తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన కళాభివేశం దాసరి కోటిరత్నం గారి రక్తంలో జీర్ణించుకుపోయింది. 9 సంవత్సరాల వయసున్నప్పుడే రంగస్థలంపై అడుగుపెట్టి హరిశ్చంద్ర నాటకంలో లోహితాస్యుడిగా, లవకుశిలో కుశుడిగా, భక్త ప్రహ్లాద చిత్రంలో ప్రహ్లాదుడిగా నటించారు ఆవిడ.

స్టూడెక్లకు 232 టైం అవుతుంది. శక్తిశీలు వింటున్నారు దాసరి కోటిరత్నం గారి గురించి. అలా నాటకాల్లో నటిస్తూనే శ్రీ రాజనాల వెంకటప్పయ్య శాస్త్రి గారి వద్ద శాస్త్రీయ సంగీతంలో శిక్షణ పొందారు. ఒకవైపు అత్యంత సహజ నటనకు మధురమైన గాత్రం తోడవటంతో మంచి నటిమణిగా అతి చిరకాలంలోనే పేరు సంపాదించుకున్నారు కోటిరత్నం గారు. సహజ సిద్ధమైన సాత్విక స్త్రీ పాత్రలే కాకుండా రామదాసు, కంసుడు లాంటి గంభీరమైన పాత్రలు పోషించి మెప్పించారు. కోటిరత్నం గారికి సావిత్రి నాటకంలో శ్రీకృష్ణ పాత్రలు కూడా ఆ రోజుల్లో ఎంతో కీర్తి ప్రతిష్టలు తెప్పించాయన్నమాట.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: శక్తిశీలు వింటున్నారు. ముఖ్యంగా భానుమతి రామకృష్ణ గారు, ఏకంగా దాసరి కోటిరత్నం గారి మధురమైన గాత్ర పరిచయం బాగా తెలిసిందే. ఎందుకంటే ఆ పాడే విధానాన్ని సొంతంగా పాడాలన్న తపనే ఒక స్ఫూర్తిగా తీసుకొని స్వయంగా ప్లేబ్యాక్ కూడా భానుమతి రామకృష్ణ గారే పాడుకోవాలని నిర్ణయించుకున్నారంట దాసరి కోటిరత్నం గారిని చూసిన తర్వాత.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: స్టూడియో క్లాక్లో సమయం 2:42 అవుతుంది. శక్తిశీలు వింటున్నారు. దాసరి కోటిరత్నం గారి గురించి మాట్లాడుతున్నాం. ఆవిడ ఒకసారి మాటల్లో అలా కన్నంబ గారితో ఇలా అన్నారంట. అయితే ఒకసారి కన్నా అంటే మనం తర్వాత మన పేరు నిలబెట్టే అమ్మాయి భానుమతే అన్ని రంగాల్లో ప్రజ్ఞని సంపాదించుకునే అర్హత ఆ అమ్మాయికి మాత్రమే ఉంది. చూడు భవిష్యత్తులో ఎంత పేరు సంపాదించుకుంటుందో అన్నారంట. దాసరి కోటిరత్నం గారు అన్నమాట నిజమైంది. ఎందుకంటే మనం కూడా చూసాం, భానుమతి రామకృష్ణ గారు కూడా దాసరి కోటిరత్నం గారిలాగే వర్సటాలిటీ మెయింటైన్ చేశారు. గాయనిగా, దర్శకురాలిగా, నిర్మాతగా, ఇంకా యాక్టర్గా కూడా ఎంతటి స్థాయికి చేరుకున్నారో మనందరికీ తెలిసిందేగా.

శక్తిశీలు వింటున్నారు దాసరి కోటిరత్నం గారి గురించి మాట్లాడుకుంటున్నాం. దాసరి కోటిరత్నం గారు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిరస్మరణీయంగా నిలిచిపోయిన మైలురాళ్ల గురించి తెలుసుకుందామా? ఆవిడ తొలి మహిళా నిర్మాత, మధుర గాయని, సినిమా టైటిల్ రోల్ పోషించిన ఫస్ట్ యాక్ట్రెస్ కూడా ఆవిడే. తొలి మహిళా నాటక బృందకర్త, ఇంకా చెప్పాలంటే పురుష పాత్ర పోషించిన తొలి మహిళ కూడా ఆవిడే. మన దక్షిణాది, మన సౌత్ నుంచి కలకత్తా సినిమా కోసం వెళ్ళిన తొలి యాక్ట్రెస్ కూడా. ఇంకా నారద పాత్ర పోషించిన తొలి మహిళ కూడా ఆవిడ.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

శక్తిశీలి కార్యక్రమం వింటున్నాను కదా. తెలుగు సినిమా నాటక రంగాల్లో 45 సంవత్సరాల పాటు విశేష కృషి చేసిన దాసరి కోటిరత్నం గారు 1972 డిసెంబర్లో చిలకలూరిపేటలో చివరి శ్వాస విడిచారు. అంతటి సులక్షణరాలైన సుశిక్తురాలైన కళామ తల్లి కీర్తి కిరీటంలో కలికితురాయిగా నిలిచిన దాసరి కోటిరత్నం గారు ఇవాల్టి మన శక్తిశీలి.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి.
1: ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు. ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
3: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం. బిజినెస్ ముచ్చట్లు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 20వ తేదీ నుంచి ఆగస్టు 13వ తేదీ వరకు జరుగుతాయి. ఈ 4 వారాల సెషన్లో 19 రోజుల పాటు సభ కార్యకలాపాలు సాగుతాయి. మహిళా రిజర్వేషన్, ఒకే దేశం ఒకే ఎన్నిక వంటి కీలక బిల్లులపై ఇందులో చర్చలు జరుగుతాయి. కేంద్ర ప్రభుత్వం ఉల్లి కొనుగోలు ధరను 13% పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. దీనివల్ల క్వింటల్ ఉల్లి కనీస మద్దతు ధర 1875 రూపాయల నుంచి 2105కి చేరింది. ప్రస్తుత సీజన్లో ఈ ధర

ఇదైదో సారి నాఫెడ్ ఎన్సీసీఎఫ్ సంస్థల ద్వారా పెరిగిన ధరలకే నేరుగా సేకరించడం వల్ల దళారుల దోపిడీ తగ్గి రైతులకు ఆర్థికంగా లబ్ధి చేకూరుతుంది. రైతు భరోసా నిధుల విడుదల కొనసాగుతోంది. ఈరోజు 6 ఎకరాల వరకు సాగు భూమి కలిగిన రైతులకు డబ్బులు అందించినట్లు మంత్రి నాగేశ్వరరావు వెల్లడించారు. ఈ 5 విడతలో 168,000 మంది రైతుల ఖాతాల్లో 545 కోట్ల రూపాయలు జమ చేశారు. సత్యసాయి సంజీవనిలో చికిత్స పొందే చిన్నారులు మృత్యుంజయులని మాజీ మంత్రి హర్ష అన్నారు. ఈరోజు సిద్దిపేట జిల్లా కొండపాక శ్రీ సత్యసాయి సంజీవని ఆసుపత్రిలో గిఫ్ట్ ఆఫ్ లైఫ్ కార్యక్రమంలో సినీ హీరో విజయ్ దేవరకొండతో కలిసి హరీష్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సత్యసాయి ఆసుపత్రి అంకిత భావం, ప్రేమ, సహనంతో చేసే వైద్యం ఎంతో గొప్పదన్నారు. రాష్ట్రంలో ఈవేళ రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అల్పపీడనం ప్రభావంతో ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ సహా పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందువల్ల ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న 5 T20ల సిరీస్లో భాగంగా ఈరోజు మాంచెస్టర్ వేదికగా 2 మ్యాచ్ జరుగుతుంది. భారత కాలమానం ప్రకారం ఈ సాయంత్రం 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. 5 మ్యాచ్ల సిరీస్లో తొలి మ్యాచ్ చెస్టర్లే స్ట్రీట్లో వర్షం కారణంగా రద్దయింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలతో కలుసుకుందాం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 5:03 దాటి 38 సెకండ్లు. ఛాయ్తో హాయ్ కబుర్లు వింటారు మీ విశాలితో.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఛాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు మీ విశాలితో. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టు నెలల వయస్సులోనే శిశేంద్రి సినిమాతో మనందరినీ అలరించిన అఖిల్ అక్కినేని ఇప్పుడు లెనిన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా ఒక పవర్ఫుల్ పొలిటికల్ యాక్షన్ లవ్ డ్రామా. చిత్తూరు జిల్లాలోని శ్రీరామాపురం అనే గ్రామంలో రెండు వర్గాల మధ్య తీవ్రమైన కుటుంబ కలహాల ఆధిపత్య పోరు నడుస్తుంటుంది. ఆ గ్రామానికి చెందిన లెనిన్ అనే యువకుడు నాటకకారుని అయిన భారతి ప్రేమలో పడతాడు. వీరిద్దరి మధ్య సరదాగా సాగే ప్రేమ కథ తర్వాత ఊహించని మలుపులు తిరుగుతుంది. వీరి ప్రేమ కాస్త గ్రామంలోని పాత పగలు, పరువు హత్యలు, వివాదాలు కారణంగా ఒక పెద్ద యుద్ధానికి దారితీస్తుంది. ప్రేమను మించిన యుద్ధం లేదు అనే కాన్సెప్ట్తో తన ప్రేమను, గ్రామాన్ని రక్షించుకోవటానికి లెనిన్ పోరాడతాడు అనేది ఈ సినిమా ముఖ్య కథ. ఈ సినిమాలో మరో ముఖ్య విషయం ఏమిటంటే అఖిల్ రాయలసీమ యాసలో మాట్లాడటం. మరి ఈ సినిమా గురించిన విషయాలను ఇంకా తెలుసుకుందాం ఈ వండర్ఫుల్ ట్రాక్ తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: जूता है जापानी ये पटलून इंग्लिस्तानी सर पे लाल टोपी रूसी फिर भी दिल है हिंदुस्तानी चप्पल संगति वच्चिंदि काबट्टी मन श्रोतलकु ओक मुख्यमैन विषयं चेप्पालि विनियोगदारुलकु मेरुगैन नाण्यत भद्रता इच्चेंदुकु भारत प्रभुत्वं 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన BIS మార్కును తప్పనిసరి చేసింది మీ పాదాల రక్షణ కోసం

0: బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కుల చెప్పులని కొనుగోలు చేయండి. BIS నాణ్యతకు నమ్మకానికి హామీ.
1: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
2: చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. లెనిన్ సినిమా గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఈ సినిమాలో కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా బలమైన సెంటిమెంట్, ఎమోషన్స్ కూడా ఉన్నాయి. ఈ సినిమాకు మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తుండగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తున్నారు. SS థమన్ సంగీతం. ఈ సినిమా July 10 అభిమానుల ముందుకు రాబోతోంది. లెనిన్ సినిమా అఖిల్ కెరీర్లో ఒక ముఖ్యమైన చిత్రంగా నిలుస్తుందా, అభిమానులు ఎదురు చూస్తున్న విజయాన్ని అందిస్తుందా అన్నది తెలుసుకోవాలంటే ఇంకా కొన్ని రోజులు వేచి చూడాల్సిందే. అఖిల్ నటించిన ఈ సినిమా నుండి ఈ వండర్ఫుల్ ట్రాక్ మీకోసం.

0: స్టార్ మజ్ను చిత్రం నుండి రమ్య బెహరా తుషార్ జోషి కోట్ పాడిన పాట విన్నారు. శ్రీమణి రచన, ఎస్ఎస్ థమన్ సంగీతం.
1: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
2: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఛాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు మీ విశాలితో. ఆగస్టు 15 వస్తేనో, రిపబ్లిక్ డే వస్తేనో, మనకు కొన్ని దేశభక్తి పాటలు మన చెవుల్లో మార్మోగుతుంటాయి. అందులో ముఖ్యంగా తెలుగు వీర లేవరా అనే పాట చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు పాడుకుంటూనే ఉంటాం కదా. మరి ఆ పాట వినగానే తెలుగువారి నరాల్లో రక్తం మరిగిపోతూ ఉంటుంది. అంత గొప్ప పాట అది. మరి ఆ పాట అనగానే మనకు అల్లూరి సీతారామరాజు సినిమా గుర్తొస్తుంది. సినిమా అనగానే మనకు గుర్తొచ్చే ఆ వ్యక్తి ఎవరు అంటే మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు. మరి అల్లూరి సీతారామరాజు జయంతి ఈరోజు. ఆయనకు సంబంధించిన మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: అల్లూరి సీతారామరాజు చిత్రం నుండి ఘంటసాల రామకృష్ణ పాడిన పాట విన్నారు. శ్రీశ్రీ సాహిత్యానికి పి ఆదినారాయణరావు సంగీతం.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్. మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో

ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 5:27 దాటి 25 సెకండ్లు. ఛాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు మీ విశాలితో. అల్లూరి సీతారామరాజు గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఆయన స్ఫూర్తిని ఓసారి గుర్తు చేసుకుందాం. ఒక్క సీతారామరాజు చనిపోతే వందలాది సీతారామరాజులు పుడతారు అనే స్లోగన్ మనకి గుర్తొస్తుంది సీతారామరాజుని తలుచుకుంటే. మన్యంలో ఆయన గిరిజనుల కోసం చేసిన రంభా పోరాటం గుర్తొస్తుంది. అంతటి ధైర్యం, సాహసం, రెబెల్ లాంటి తత్వం ఆ రోజుల్లోనే చూపించారు. అందుకే ప్రజలు ఆయనను మన్యం వీరుడు అని పిలిచేవారు. మరి ఆయన స్ఫూర్తిని ఇప్పటికీ ఎప్పటికీ ప్రతి ఒక్కరూ కొనసాగించాలని ఆయన్ని తలుచుకుందాం ఈరోజు. ఇప్పుడైతే ఈ వండర్ఫుల్ ట్రాక్ మీకోసం. స్టే ట్యూన్డ్.

0: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
0: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: ఏ చోటైనా
3: శ్రోతల ఆనందాలగని
2: మధుర గానాల మనోరంజని
3: మన జనరంజని
4: మనసునే మీటకే
3: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
4: 2324 0856.
3: జనరంజని శ్రోతుల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: జనతా గ్యారేజ్ చిత్రం నుండి శంకర్ మహదేవన్ పాడిన పాట విన్నారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.
1: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?

చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. మనం స్కూల్లో ఉన్నప్పుడు హిస్టరీ బుక్స్లో స్వాతంత్ర సమరయోధులు, రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు ఇలా ఎంతోమంది గురించి చదివాం కదా. కానీ పుస్తకాల్లో ఉన్న ప్రతి పేరు ఇప్పటికీ మనకి గుర్తుందా అంటే లేదనే చెప్పాలి, బహుశా ఉండకపోవచ్చు. కానీ వాళ్ళు చేసిన సేవ మాత్రం ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతుంది. వారిలో గుల్జారీ లాల్ నందా గారు ఒకరు. ఆయన జయంతి ఈరోజు. మరి ఆయనకు సంబంధించిన మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: భారతీయుడు చిత్రానికి కేజే యేసుదాస్ పాడిన పాట విన్నారు. భువనచంద్ర సాహిత్యం, ఏఆర్ రెహమాన్ సంగీతం.
1: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

ఆచార్య చిత్రం నుండి శంకర్ మహదేవన్, రాహుల్ సిప్లిగంజ్ పాడిన పాట విన్నారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం, మణిశర్మ సంగీతం. ఛాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు మీ విశాలితో. గుల్జారీ లాల్ నందా గారి గురించి మాట్లాడుకుంటున్నాం కదా. కార్మిక సమస్యలపై పోరాడి మన దేశ చరిత్రలో వరుసగా 2 సార్లు దేశానికి మధ్యంతర ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అరుదైన నాయకుడు గుల్జారీ లాల్ నందా గారు. నిజాయితీ, నిరాడంబరత అవే ఆయన జీవితానికి గుర్తింపుగా నిలిచాయి. అందుకే దేశానికి ఆయన చేసిన సేవలు గుర్తిస్తూ 1997 భారత ప్రభుత్వం ఆయనకు దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ప్రదానం చేసింది. ఈరోజు ఆయన జయంతి సందర్భంగా ఆయనను గుర్తు చేసుకుందాం. ఇది ఈనాటి ఛాయ్తో హాయ్ కబుర్లు. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 6:05 దాటి 43 సెకండ్లు.
1: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి.
2: ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
3: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
2: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
3: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు. ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీప్రసూన. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని పురస్కరించుకుని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పలువురు ప్రసంగిస్తున్నారు. హైదరాబాద్ సింగరేణి భవన్లో జరిగిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పలు సూచనలు చేశారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు అవినీతి పాలనతో తెలంగాణ రాష్ట్రాన్ని 10 లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టివేశారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు. వివిధ కీలక రంగాలలో సన్నద్దతను సమీక్షించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు తెలంగాణ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలం జడ్పీటీసీగా 20 ఏళ్ల క్రితం తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ విజయానికి సహకరించిన నాయకులు కార్యకర్తలను ఈరోజు ఆత్మీయంగా కలుసుకున్నారు. జిల్లా నాయకులు అనుచరులతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఆయన పాత మిత్రులతో కలిసి ఆనాటి ఎన్నికల జ్ఞాపకాలను ఎమరేసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు రేవంత్ రెడ్డితో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ రాజకీయ ప్రస్థానాన్ని అభినందించారు. మిడ్జిల్ మండల కేంద్రంలో నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ,
1: నిస్సహాయులుగా ఈ మండలం నిలబడడానికి వీల్లేదు. ఈ మండలం అభివృద్ధి జరగాలి. ఈ మండలం ఈ జిల్లాకి ఆదర్శంగా నిలబడాలి. అందుకే ఉప ముఖ్యమంత్రి గారికి

0: ప్రత్యేకంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈ మండలాన్ని మీరు దత్తత తీసుకొని ఇక్కడ జరగాల్సిన అభివృద్ధి కార్యక్రమాలను మీరు నిరంతరం నా మిత్రుడుగా పర్యవేక్షించాల్సిన బాధ్యత మీరు తీసుకోండి అని చెప్పి నేను కోరుకుంటున్నా. మిడ్జిల్ని తీర్చిదిద్దాల్సిన బాధ్యత నా మీద ఉన్నది. ఈ ప్రాంతం అభివృద్ధి చెందింది అని చెప్పి ప్రభుత్వ లెక్కలలో తేలాలి.
1: హైదరాబాద్ సింగరేణి భవన్లో సంస్థకు సంబంధించి ఈరోజు ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ, కార్మికుల దుస్తులు ధరించడాన్ని తాను ఎంతో గర్వంగా భావిస్తున్నట్లు, ఇది కేవలం యూనిఫాం మాత్రమే కాదని, కార్మికుల శ్రమ, ధైర్యం, అంకిత భావానికి, వారి చెమట చుక్కకు ప్రతీక అని కొనియాడారు. బొగ్గు కార్మికుల సమస్యలపై ఏ సమావేశానికి వెళ్లినా ఆయా కంపెనీల యూనిఫాం ధరించే సంప్రదాయాన్ని కొనసాగించడం సంతృప్తినిస్తోందన్నారు. దేశ ఇంధన భద్రతకు అండగా నిలుస్తున్న ప్రతి సింగరేణి కార్మికుడికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు అవినీతితో తెలంగాణ రాష్ట్రాన్ని 10 లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టివేశాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్రంగా విమర్శించారు. వేములవాడలో వివిధ అభివృద్ది పనులను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, అవినీతి పాలన వల్ల తెలంగాణ భవిష్యత్తులో శ్రీలంక, పాకిస్తాన్ దేశాల తరహాలో ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ అప్పుల ఊబి నుంచి రాష్ట్రం బయటపడాలంటే తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. గ్రామాల అభివృద్ది కోసం కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంఘం నిధులను నేరుగా కేటాయిస్తుంటే ఇక్కడి పాలకులు ఆ నిధులను పంచాయతీ ఉద్యోగుల జీతాల కోసం మళ్లిస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. హైదరాబాద్ నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో గ్లోబ్ పీస్ అంతర్జాతీయ శాంతి సదస్సు ఈరోజు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ తెలంగాణ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత అంతర్జాతీయ సంక్షోభ పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా శాంతిని నెలకొల్పడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏకైక ఆశాకిరణమని పేర్కొన్నారు. ఈ సదస్సు ద్వారా పాఠశాల విద్యార్థులు, ఇతరులు కలిసి ప్రపంచ శాంతిని ఆకాంక్షిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి 100,000 పోస్టు కార్డులను పంపుతున్నట్లు తెలిపారు. స్కూల్ యాజమాన్యం జనజాగృతిలో భాగంగా ఈ సదస్సును నిర్వహించి ప్రపంచానికి గొప్ప సందేశాన్ని అందించడాన్ని ఆయన అభినందించారు. వివిధ కీలక రంగాలలో సన్నద్దతను సమీక్షించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు తెలంగాణ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున జిల్లా స్థాయి ప్రత్యామ్నాయ ప్రణాళికలను సిద్దం చేయాలని, విత్తనాలు, ఎరువుల లభ్యతను తెలుసుకోవాలని, పంటల మార్పిడిని ప్రోత్సహించాలని ఆదేశించారు. దీంతోపాటు సీజనల్ వ్యాధుల నివారణకు వివిధ శాఖల మధ్య సమన్వయం ఉండాలని, సురక్షితమైన తాగునీటి సరఫరాకు ప్రాధాన్యత ఇవ్వాలని, పాఠశాల మధ్యాహ్న భోజన వంటశాలల మౌలిక వసతుల కోసం స్థలాల గుర్తింపును వేగవంతం చేయాలన్నారు. ఈ సమావేశంలో రాష్ట ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. పోలీస్ ఉద్యోగాల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్లో నిరసన తెలుపుతున్న నిరుద్యోగ అభ్యర్థులపై పోలీసులు లాఠీచార్జి చేయడాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు. యువకులపై కేసులు నమోదు చేసి వారిని పోలీస్ స్టేషన్కు తరలించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిని తక్షణమే బేషరతుగా విడుదల చేయాలని, అంతేకాకుండా ఉద్యోగ ఖాళీల సంఖ్యను పెంచడంతో పాటు నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని బండి సంజయ్ ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య 80వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్లోని సీపీఐ రాష్ట కార్యాలయంలో ఆయనకు ఘన నివాళులర్పించారు. సీపీఐ రాష్ట సహాయ కార్యదర్శి ఈటి నరసింహ, ఎమ్మెల్యే నెల్లికంటి సత్యం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్దాంజలి ఘటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కొమరయ్య త్యాగం నిజాం నిరంకుశత్వానికి, భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా సాగిన పోరాటాన్ని మరింత ఉధృతం చేసిందని కొనియాడారు. నేటి పాలకులు ప్రజాహక్కులను కాలరాస్తున్న తరుణంలో సామాజిక న్యాయం కోసం దొడ్డి కొమరయ్య ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో దొడ్డి కొమరయ్య త్యాగం నేటి తరాలకు స్ఫూర్తిదాయకమని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్ పేర్కొన్నారు. సమీకృత జిల్లా కార్యాలయం బీసీ అభివృద్ది శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన దొడ్డి కొమరయ్య వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, దొడ్డి కొమరయ్య పోరాటం తెలంగాణ చరిత్రలో నిలిచిపోయిందని, అణగారిన వర్గాల హక్కుల సాధన కోసం ఆయన త్యాగనిరతి ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. సమాజంలో అన్యాయం జరిగినప్పుడు ప్రశ్నించడమే మన్యం వీరుడు.

0: అల్లూరి సీతారామరాజుకు మనం ఇచ్చే నిజమైన నివాళి అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి విక్రమార్క పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కేవలం 27 ఏళ్ల ప్రాయంలోనే గిరిజనుల హక్కుల కోసం, దేశ స్వాతంత్ర్యం కోసం అల్లూరి చేసిన త్యాగం అనిర్వచనీయమని, ఆయన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు. తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యాశాఖ ఆర్డీఎస్డీఈ సంయుక్తంగా నిర్వహించే అప్రెంటిస్షిప్ కమ్ జాబ్ మేళా ఈ నెల 6వ తేదీ నుంచి 14వ తేదీ వరకు 5 జిల్లాల్లో జరగనుంది. మేడ్చల్ మల్కాజ్గిరి, సికింద్రాబాద్, హనుమకొండ, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల్లోని ఎంపిక చేసిన ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఈ డ్రైవ్లను నిర్వహిస్తారు. ఇటీవల ఉత్తీర్ణులైన వొకేషన్ విద్యార్థులు, ఫ్రెషర్స్ ఈ మేళాకు అర్హులు. దీని ద్వారా అభ్యర్థులకు నేరుగా ప్లేస్మెంట్తో పాటు నెలకు 9,600 రూపాయల స్టైఫండ్ లభిస్తుంది. ఆసక్తిగల అర్హులైన అభ్యర్థులు తమ రెజ్యూమేలను, సర్టిఫికెట్లను, గుర్తింపు కార్డులతో ఈ డ్రైవ్కు హాజరు కావచ్చు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే రాష్ట ప్రభుత్వ లక్ష్యమని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చూపిన సమానత్వం, సామాజిక న్యాయం, విద్య ద్వారా సాధికారత మార్గాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. ఇథనాల్ మిశ్రమ కార్యక్రమం 2018 నుంచి విస్తృతమైన ఆటోమొబైల్ పరీక్షలు, సంప్రదింపుల బ్యాకప్తో కొనసాగుతున్న ఒక శాస్త్రీయమైన ప్రక్రియ అని పరిశ్రమ నిపుణులు తెలిపారు. ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్, టయోటా, కిర్లోస్కర్ మోటార్స్ ప్రతినిధులు తెలిపిన వివరాల ప్రకారం, ఇథనాల్ అనేది మొక్కల ఆధారితమైన అత్యంత స్వచ్ఛమైన ఇంధనం. ఇది వాతావరణ మార్పులపై సమర్థంగా పోరాడుతూ కర్బన ఉద్గారాలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను పకడ్బందీగా నిర్వహించాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ బీఎల్ఓలను ఆదేశించారు. మిర్యాలగూడ మున్సిపాలిటీ 3వ వార్డులో 1,33,134 పోలింగ్ కేంద్రాల పరిధిలో బీఎల్ఓలు నిర్వహిస్తున్న ఈ ప్రక్రియను పరిశీలించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని పురస్కరించుకుని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పలువురు ప్రసంగిస్తున్నారు. హైదరాబాద్ సింగరేణి భవన్లో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పలు సూచనలు చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు అవినీతి పాలనతో తెలంగాణ రాష్ట్రాన్ని 10 లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టివేశారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 6:20 దాటి 23 సెకండ్లు. డ్రైవ్ టైమ్ హిట్స్లో ముందుగా వస్తున్న పాట అనగనగా ఒక రాజ చిత్రం నుండి నవీన్ పోలిశెట్టి, నూతన మోహన్ పాడిన పాట వింటారు. చంద్రబోస్ సాహిత్యం, మిక్కీజీ మేయర్ సంగీతం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
3: 2324 0856.
2: జనరంజని, శ్రోతుల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

డ్రైవ్ టైమ్ హిట్స్ వింటున్నారు మీ విశాలితో. తర్వాత వస్తున్న పాట భీమ్లా నాయక్ చిత్రానికి కెఎస్ చిత్ర పాడిన పాట వింటారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం, సంగీతం ఎస్ఎస్ తమన్.

0: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
3: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
2: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 6:35 దాటి 39 సెకండ్లు. లేటెస్ట్ డ్రైవ్ టైమ్ హిట్స్ వింటున్నారు మీ విశాలితో. తర్వాత వస్తున్న పాట డిస్కో రాజా చిత్రం నుండి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు. సాహిత్యం సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం ఎస్ఎస్ తమన్.
1: దిగిడి దిగిడి దీంతికి పప్ప, దిగిడి దిగిడి దీంతికి పప్ప.

డ్రైవ్ టైమ్ హిట్స్లో తర్వాత వస్తున్న పాట క్రిమినల్ చిత్రం నుండి ఎంఎం కీరవాణి పాడిన పాట వింటారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం, ఎంఎం కీరవాణి సంగీతం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 7 గంటలు దాటి 42 సెకండ్లు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. సకాల నిర్ణయాలు, వనరుల సమర్థ నిర్వహణ, దౌత్య సంబంధాలు తదితర అంశాలు భారత్ పశ్చిమాసియా సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి దోహదపడ్డాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మన దేశంలో పెరుగుతున్న కాలేయ సంబంధ వ్యాధులు, డయాబెటీస్ కేసులను ఎదుర్కొనేందుకు ఉద్యమ స్థాయిలో అవగాహన పెంచాలని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 20వ తేదీన ప్రారంభమవుతాయి. ఫీఫా ప్రపంచ కప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో భాగంగా రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లు ఈవేళ ప్రారంభమవుతాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు రాజస్థాన్లో 105,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఇది రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు, ఇంధనం, రవాణా, ఉపాధి కల్పనకు పెద్ద ఊపునిచ్చింది. తన ఒకరోజు పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి జోధ్పూర్ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత బలోత్రా జిల్లాలోని పచ్పద్రా వద్ద దేశంలోనే అత్యంత ఆధునికమైన గ్రీన్ఫీల్డ్ రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ను ఆయన దేశానికి అంకితం చేశారు. రిఫైనరీలో అత్యాధునిక కంట్రోల్ రూమ్ను పరిశీలించారు. జైపూర్ మెట్రో ఫేజ్ 2కి వర్చువల్గా శంకుస్థాపన చేశారు. ఎటువంటి అభివృద్ది జరగని ఖాళీగా ఉన్న స్వచ్ఛమైన భూమిపైన మొదటి నుండి నిర్మించే చమురు, గ్యాస్ లేదా ఖనిజాల పారిశ్రామిక ప్రాసెసింగ్ ప్లాంట్ను గ్రీన్ఫీల్డ్ రిఫైనరీ అంటారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగిస్తూ పశ్చిమాసియాలో జరుగుతున్న ఘర్షణలు 21వ శతాబ్దంలోనే అతిపెద్ద ఇంధన సంక్షోభాన్ని ప్రేరేపించాయని, అయితే భారత్ సకాలంలో తీసుకున్న నిర్ణయాలు, సమర్థవంతమైన దౌత్యం, జాతీయ వనరుల వివేకవంతమైన నిర్వహణ ద్వారా ఈ సవాలును విజయవంతంగా అధిగమించిందని అన్నారు. అనేక దేశాలు ఇంధన కొరతతో కొట్టుమిట్టాడుతుండగా భారత్ సంక్షోభాన్ని ఖచ్చితంగా అంచనా వేసి సమర్థవంతమైన వ్యూహాన్ని రూపొందించి దేశ ఇంధన భద్రతను కాపాడేందుకు తన దౌత్య శక్తిని ఉపయోగించిందని ఆయన చెప్పారు. గతంలో 25 నుంచి 26 దేశాల నుండి ఇంధనాన్ని దిగుమతి చేసుకునే భారతదేశం ప్రస్తుతం తన ఇంధన వనరులను దాదాపు 40 దేశాలకు విస్తరించిందని చెప్పారు. భారత్ తన రిఫైనింగ్ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుకుందని, ప్రపంచంలోనే 4వ అతిపెద్ద రిఫైనింగ్ దేశంగా అవతరించిందని కూడా ప్రధానమంత్రి గుర్తు చేశారు.
1: आज इस रिफाइनरी को देश को समर्पित किया गया है. ये रिफाइनरी यहाँ हजारों लोगों के रोजगार का माध्यम बनेगी. मैं राजस्थान के युवाओं को इस रिफाइनरी की विशेष तौर पर बधाई देता हूँ. आज का दिन साक्षी है.

0: है कि बीजेपी सरकारें परियोजनाओं को सिर्फ शिलान्यास करके नहीं छोड़ती है, बल्कि हम उन परियोजनाओं को पूरा करने के लिए भी दिन रात एक कर देते हैं.
1: పచ్చిభద్ర రిఫైనరీ భారత్ అభివృద్ధి చెందిన స్వయం సమృద్ధ దేశంగా మారే ప్రయాణంలో ఒక మైలురాయి లాంటి ప్రాజెక్టు అని ప్రధానమంత్రి అన్నారు. ఈ రిఫైనరీ వేలాది మందికి ఉపాధి అవకాశాలు సృష్టిస్తుందని, పశ్చిమ రాజస్థాన్లో పారిశ్రామిక అభివృద్ధికి పెద్ద ఊపునిస్తుందని ఆయన చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా అల్లకల్లోలను నెలకొన్నప్పటికీ దేశీయంగా వంటగ్యాస్ ధరలు విపరీతంగా పెరగకుండా ప్రభుత్వం నిరోధించిందని కూడా ప్రధానమంత్రి చెప్పారు. ఈ సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండియా సెమీకండక్టర్ మిషన్కు భారీ ఊపునిస్తూ గుజరాత్లోని సనంద్లో సిజీ సెమీ అవుట్సోర్స్ సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఇండియా సెమీకండక్టర్ మిషన్ కింద 7,500 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడితో అభివృద్ది చేసిన ఈ కేంద్రం దేశ సాంకేతిక తయారీ ప్రయాణంలో ఒక ప్రధాన మైలురాయిని సూచిస్తుంది. సనంద్ చేరుకున్న వెంటనే ప్రధానమంత్రి ఈ హైటెక్ ప్లాంట్ను సందర్శించి ఉత్పత్తి ప్రక్రియను పరిశీలించారు. ఈ కేంద్రం పూర్తి స్థాయి సామర్థ్యానికి చేరుకున్న తర్వాత ఏటా గరిష్టంగా 500 కోట్ల సెమీకండక్టర్ చిప్లను ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇది మెమరీ స్టోరేజ్ సొల్యూషన్స్ కోసం అంతర్జాతీయంగా పెరుగుతున్న డిమాండ్ను తీర్చడానికి కూడా సహాయపడుతుంది.
0: आज का ये कार्यक्रम इस बात का प्रमाण है कि भारत जो ठान लेता है वो करके दिखाता है. 5 साल पहले भारत ने संकल्प लिया था कि देश को सेमीकंडक्टर हब बनाएंगे. हम डिजाइन इन इंडिया, मेक इन इंडिया के मंत्र को लेकर आगे बढ़े और आज देश के तीसरे सेमीकंडक्टर प्लांट में भी चीप ప్యాకేజింగ్ కా కమర్షియల్ ప్రొడక్షన్ షురూ హో రహా హై.
1: ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధానమంత్రి దేశంలో 3వ సెమీకండక్టర్ చిప్ తయారీ కేంద్రం ప్రారంభమైందని, వాణిజ్య ప్రాతిపదికన ఉత్పత్తి ప్రారంభించడం ఒక పెద్ద మైలురాయని పేర్కొన్నారు. ఆధునికీకరించిన ఉడాన్ పథకం ప్రారంభం కావడం భారత ప్రాంతీయ అనుసంధాన ప్రయాణంలో తదుపరి అధ్యాయాన్ని సూచిస్తుందని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. సోషల్ మీడియాలో ఒక పోస్టులో రామ్మోహన్ నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 28,840 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో ప్రారంభించిన ఈ పథకం టియర్2, టియర్3 నగరాల్లో అనుసంధానాన్ని మరింత బలోపేతం చేస్తున్నారు. ఈ పథకం 100 కంటే ఎక్కువ కొత్త విమానాశ్రయాలు, 200 హెలిప్యాడ్ల అభివృద్ధిని సులభతరం చేస్తుందని, దీనివల్ల లక్షలాది మంది ప్రజలకు అందుబాటు ధరలో విమాన ప్రయాణం కల సాకారమవుతుందని, ఎదుగుతున్న భారత్ ఆకాంక్షలను అనుసంధానిస్తుందని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. దేశంలో కాలేయ వ్యాధుల వ్యాప్తిని, టైప్2 డయాబెటీస్ తీవ్రతను అరికట్టేందుకు ముందస్తు ఆరోగ్య సంరక్షణ, విస్తృత ప్రజా చైతన్యంతో కూడిన ఒక జాతీయ స్థాయి మిషన్ మోడ్ స్పందన అవసరమని సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈరోజు పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో లివర్ అండ్ మెటబాలిక్ డిసీజెస్ నెట్వర్క్ 3వ వార్షికోత్సవ సభను ఉద్దేశించి డాక్టర్ సింగ్ మాట్లాడుతూ, ఈ వ్యాధులు ఇప్పుడు మునుపటి కంటే చాలా చిన్న వయసులోనే కనిపిస్తున్నాయని, దీనివల్ల ఈ సవాలు కేవలం ఒక వైద్యపరమైన సమస్యగానే కాకుండా అంతకు మించి మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. భారత్ మెటబాలిక్ ప్రొఫైల్ గురించి ప్రస్తావిస్తూ, దేశంలో ప్రజలు జన్యపరమైన లక్షణాల వల్ల పొట్ట భాగంలో కొవ్వు పెరుకుపోవడం, ప్రత్యేకమైన భారతీయ ఫెనోటైప్ లక్షణాల కారణంగా మన దేశం జనాభా మధుమేహం, ఫ్యాటీ లివర్, గుండె సంబంధిత వ్యాధుల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉందని మంత్రి చెప్పారు. శాస్త్రీయ సంస్థల మధ్య మరింత సమన్వయం ఉండాలని అంటూ, దేశంలో విస్తరిస్తున్న బయోటెక్నాలజీ పర్యావరణ వ్యవస్థ, జీనోమ్ మిషన్, పెద్ద ఎత్తున జరుగుతున్న జీన్ సీక్వెన్సింగ్ కార్యక్రమాలు భారత్లో ప్రత్యేకమైన వ్యాధుల సరళిని అర్థం చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నాయని చెప్పారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 20వ తేదీన ప్రారంభమవుతాయి. 13వ తేదీ వరకు కొనసాగుతాయి. జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నిర్వహించాలనే ప్రభుత్వ ప్రతిపాదనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలియజేశారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఈరోజు చెప్పారు. ఈ సమావేశాలు జాతీయ ప్రాధాన్యత కలిగిన అంశాలపైన అర్థవంతమైన చర్చలు, నిర్ణయాలపై దృష్టి సారిస్తాయని కిరణ్ రిజిజు సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఇథనాల్ బ్లెండింగ్ కార్యక్రమాన్ని రాత్రికి రాత్రే ప్రవేశపెట్టలేదని, ఒక క్రమబద్దమైన దశల వారీ శాస్త్రీయమైన ప్రక్రియ ద్వారా దీన్ని అమలు చేశామని పారిశ్రామిక నిపుణులు తెలియజేశారు. న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ మాజీ చైర్పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ వర్తిక శుక్లా, ఇథనాల్ బ్లెండింగ్ కార్యక్రమాన్ని నిర్మాణాత్మక చర్చలు, స్టేక్ హోల్డర్ సంప్రదింపుల కోసం.

0: 2018లోనే బహిరంగంగా అందుబాటులో ఉంచామని తెలియజేశారు.
1: The ethanol blending program, particularly in 2018, it was in a structured manner put out for discussion and deliberation by all stakeholders. It is supported by scientific evidence, extensive testing by the automotive manufacturers and the agencies who support them, namely the Automotive Research Association of India. And also it is in line with the global best practices which is followed to green the fossil fuels to lower the carbon emissions.
0: అంతర్జాతీయ శాంతి భద్రతల పరిరక్షణ మిషన్ లో భారత్ అందిస్తున్న సుదీర్ఘ సహకారానికి ఒక ముఖ్యమైన గుర్తింపు లభించింది. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోని పర్మనెంట్ ఆపరేటింగ్ బేస్ సఖేలో జరిగిన అధికారిక మెడల్ పెరేడ్ కార్యక్రమంలో యునైటెడ్ నేషన్స్ కింద సేవలందిస్తున్న 651 భారతీయ సైనిక సిబ్బందికి ప్రతిష్టాత్మకమైన యునైటెడ్ నేషన్స్ మెడల్ బహుకరించారు. యునైటెడ్ నేషన్స్ శాంతి భద్రతల మిషన్ కింద భారత బలగాలు ప్రదర్శించిన వృత్తిపరమైన నిబద్ధత, ఆపరేషనల్ ఎక్సలెన్స్ మొదలైన వాటి గుర్తింపుగా ఈ పథకాలు ఇచ్చారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో ఈవేళ నుంచి రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లు ప్రారంభమవుతాయి. ఈ రాత్రి టెక్సాస్లోని హ్యూస్టన్లో జరిగే తొలి మ్యాచ్లో కెనడా మొరాకోతో భారత కాలమానం ప్రకారం రాత్రి 10:30 తలపడుతుంది. రౌండ్ ఆఫ్ 16లో మరొక మ్యాచ్లు ఫిలడెల్ఫియాలో పారాగ్వే ఫ్రాన్స్ జట్లు తెల్లవారుసమున 2:30 తలపడతాయి. విశేషాలు మరొకసారి. సకాల నిర్ణయాలు, వనరుల సమర్థ నిర్వహణ, దౌత్య సంబంధాలు భారత్ పశ్చిమాసియా సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి దోహదం చేశాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మన దేశంలో పెరుగుతున్న కాలేయ సంబంధ వ్యాధులు, డయాబెటీస్ కేసులు ఎదుర్కొనేందుకు ఉద్యమ స్థాయిలో అవగాహన పెంచాలని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 20వ తేదీన ప్రారంభమవుతాయి. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లు ఈ రోజు ప్రారంభమవుతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 7:15 దాటి 20 సెకండ్లు. ఆరోగ్య జీవనం. పొగ తాగటం వల్ల దుష్ప్రయోజనాలు. పల్మనాలజీ రెస్పిరేటరీ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ విజయ్ కుమార్ చెన్నంశెట్టి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీకే సందీప్.

0: శ్రోతలకు ఆరోగ్య జీవనం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో పాటు స్టూడియోస్లో పల్మనాలజీ రెస్పిరేటరీ మెడిసిన్ స్పెషలిస్ట్, ఊపిరితిత్తుల ఆరోగ్యానికి సంబంధించి సుదీర్ఘమైన అనుభవం ఉన్న డాక్టర్ విజయ్ కుమార్ చెన్నం చెట్టి గారు ఉన్నారు. సార్ నమస్కారం.
1: నమస్తే అండి సందీప్ గారు.
0: ఈ టొబాకో అడిక్షన్ అనేది వీఆర్ ఫైటింగ్ ఫర్ ఎ లాంగ్ టైమ్.
1: అవునండి.
0: వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అన్మాస్క్ ద అపీల్ అనే థీమ్ ని, వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ చూసింగ్ దిస్ థీమ్?
1: యా, లైఫ్ లో చూస్తుంటే టొబాకో వాడకం అనేది చాలా చాలా కామన్ అయిపోయింది. ఉదాహరణకు మేము చిన్నప్పుడు ఆడవాళ్లు పొగ త్రాగడం అనేది చాలా రేర్ విషయం, కానీ ఈరోజు ఆడవారు కూడా చాలా మంది, పర్టికులర్ గా ఈ వెస్టర్నైజేషన్ తో ఆడవాళ్లు కూడా పొగ తాగడం అనేది చాలా ఎక్కువైంది. అయితే దీనికి మనం చాలా జాగ్రత్తగా WHO ఏం గమనించింది అనేది మనం ఒకసారి చూడాలండి. ఈ పొగాకు అమ్మే కంపెనీలు, సో నేను పేర్లు చెప్పక కాబట్టి చెప్పట్లేదు, ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే వాళ్ళకి ఒక పెద్ద బిజినెస్ మార్కెట్ అయిపోయింది. ఎన్ని వందల కోట్లు వేల కోట్లు సంపాదించాలి, ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి ఇది ఈ బిజినెస్ చేయడం జరుగుతుంది. సో ఒక లైఫ్ స్టైల్ విధానాన్ని మార్చే విధంగా వాళ్ళ యొక్క మార్కెటింగ్ యాక్టివిటీస్, అడ్వర్టైజ్మెంట్స్ జరుగుతున్నాయి అన్నమాట. ఉదాహరణకు ఒక 20 ఇయర్స్ బ్యాక్ చూసినట్లయితే మామూలు సిగరెట్లు బీడీలు అని ఉండేటివి, కానీ ఇప్పుడేమంటే డిఫరెంట్ కలర్డ్

0: ప్యాకెట్స్ కానీ ఫ్లేవర్డ్ మెంతాల్ అంటారు, ఇంకొకటి అంటారు. సో సోషల్ మీడియాలో కూడా చాలా విచ్చలవిడిగా సో స్మోకింగ్ చేయడం అనేది ఒక స్టైల్ గా చూపెట్టి, మూవీస్ లో కూడా దీన్ని ఒక స్టైల్ గా చూపెట్టి దాని యువతని ఆకర్షిస్తున్నారన్నమాట. ఇవన్నీ గమనించిన డబ్ల్యూహెచ్ఓ ఈ యొక్క ముసుగును తొలగించి అసలు నిజాలని మన ప్రజలందరికీ చూపించాలనేసి ఒక పట్టుదలతో ఈసారి వాళ్ళు మన థీమ్ ని ఏం చేశారంటే అన్మాస్ ద అపీల్ అండ్ కౌంటరింగ్ ద టొబాకో అండ్ నికోటిన్ అడిక్షన్. సో దీని యొక్క ఈ అడ్వర్టైజ్మెంట్ యొక్క ముసుగు తీసేయండి, లోపల ఉన్న యాక్చువల్ గా హాని ఎంత జరుగుతున్నది మీ యొక్క టొబాకోతో నికోటిన్తో అనేది గమనించండి అనేసి ప్రజలకు ఆ యొక్క మెసేజ్ తో మన ముందుకు వచ్చిందండి.
1: సినిమా అంతా స్టైల్ గా పొగదాగడం చూపించి కింద చిన్నగా ఒక డిస్క్లైమర్ వేస్తే సరిపోదు అనేదే కదా సార్ దీని అర్థం?
0: అంతే కదండి. దీనికి మన డైరెక్టర్స్, హీరోలు అండ్ గవర్నమెంట్ వీళ్ళందరూ చాలా సీరియస్ గా తీసుకొని ఎలా అయితే కొన్ని చిత్రాల దగ్గర ఇవి కనబడనీయకుండా చేసేస్తారో, బొమ్మ కనబడనీయకుండా చేస్తారో, అలాంటి మాస్కింగ్ అన్నా కూడా ఖచ్చితంగా మనం తీసుకొని రావాలి. అది ఒక రెవల్యూషన్ అయితే తప్పితే మన యొక్క టొబాకో యొక్క హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ని మనం ప్రజలకి దూరం చేయకుండా ఉండలేం.
1: చాలా చక్కగా చెప్పారు సార్. అయితే ఇది పొగాకు తాగడం అనేది ముందుగానే ప్రివెన్షన్ అంటే అసలు అలవాటు కాకుండా చూసుకోవడం ఒక పద్ధతి, ఇంకొకటి దీనికి అలవాటు అయిపోయింది, బానిసలు అయిపోయారు. అది ముఖ్యంగా ఇది యంగ్స్టర్స్ ని ఎక్కువగా టార్గెట్ చేసే విధంగా ఈ పొగాకు పదార్థాలు కానీ ప్రొడక్ట్స్ కానీ ఉంటాయి. ఇది అసలు ఈ నికోటిన్ అనేది అంత, వై ఈజ్ ఇట్ సో అడిక్టివ్?
0: ఐఎమ్ కమింగ్ టు దేర్ అండి. సో ఇప్పుడు చూసినట్లయితే మనకు చిన్న పిల్లల్లో ఏదైతే హ్యాబిట్స్ స్టార్ట్ అవుతాయో, ఎగ్జాంపుల్ వాళ్ళు మంచిగా చదవడం స్టార్ట్ చేసినారనుకోండి, వాళ్ళు ఒక నేషన్ బిల్డింగ్ కి ఉపయోగపడతారు. లేదు వాళ్ళు ఒక దొంగతనం చేయడమో లేకపోతే దోపిడీ చేయడమో ఆ టీనేజ్ లో అలాంటివి ఇదైనారంటే వాళ్ళు దొంగలుగా తయారయ్యే అవకాశం ఉంటుంది. అలానే ఈ నికోటిన్ వాడకం కానీ అదర్ మత్తు పదార్థాలు వాడడం కానీ ఈ టీనేజ్ లో కానీ అలవాటు అయినట్లయితే అవి జీవితాంతం వాళ్ళని వదిలిపెట్టకుండా ఉండే అవకాశం చాలా చాలా ఉంటుందండి. అటువంటి వాళ్ళని మనం డీఅడిక్ట్ చేయాలన్నా కానీ చాలా చాలా కష్టం. ఎందుకు అని అంటే నికోటిన్ అనే పదార్థం ఈ టొబాకోలో ఏదైతే ఉంటుందో ఈ నికోటిన్ పదార్థము ఒక అడిక్షన్ పొటెన్షియల్ చూసినట్లయితే మనకు ఓపియాయిడ్స్ అంటారు, అంటే గాంజా కానీ మార్ఫిన్ అనలాగ్స్ కానీ ఇటువంటివి ఎన్నో పదార్థాలు ఉంటాయి మత్తు చేసేటివి. ఆ మత్తు ప్రాస్ చేసే పదార్థాలు తీసుకున్నట్లయితే నికోటిన్ కు ఉన్న అడిక్టివ్ బిహేవియర్ వేరే ఇంకా దేనికి లేదన్నమాట. సో కాబట్టి మనం ఈ నికోటిన్ కి ఎప్పుడైతే చిన్నపిల్లలు అండ్ యంగ్స్టర్స్ ఎక్స్పోజ్ అవుతారో వీళ్ళు దీని నుండి బయటకు రావడానికి చాలా చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో ఆ నికోటిన్ ఏం చేస్తుందంటే బ్రెయిన్ లో వెళ్ళి లాట్ ఆఫ్ కెమికల్స్, పర్టికులర్ గా డోపమిన్ లాంటి కెమికల్స్ రిలీజ్ చేస్తుంది. డోపమిన్ రిలీజ్ చేసిన వెంటనే వీళ్ళు చాలా హైకి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఈ హై ఏమవుతుందంటే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు 15 నిమిషాలు ఉండి మళ్ళీ లో అయిపోతుంది. డోపమిన్ అంతా కూడా నర్వస్ సిస్టమ్ లో నుండి డిప్లీట్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే బ్రెయిన్ కి డోపమిన్ క్రేవింగ్స్ వస్తాయి. ఇప్పుడు అంటే నాకు ఎట్టన్నా కానీ ఆ హై స్టేట్ కి వెళ్ళాలి అనేసి ఒక అడిక్షన్ స్టార్ట్ అయ్యి మళ్ళీ మళ్ళీ వాళ్ళు రోజుకి సిగరెట్లు తాగడం, ఎన్నో సిగరెట్లు తాగడం, లాస్ట్ చివరాఖరికి అడిక్షన్ ఎక్కువ అయ్యి చైన్ స్మోకర్స్ గా కూడా పిల్లలు మారడం అనేది మేము చాలా ఈ రోజు ప్రాక్టీస్ లో చూస్తున్నామని అంటే అతిశయోక్తి కాదండి.
1: మీరు చాలా మంది ఇలా బానిసలైన పేషెంట్స్ చూసుంటారు సార్, ఇస్ దేర్ ఎనీ కేస్ హూ కేమ్ అవుట్ ఆఫ్ దిస్ నికోటిన్ అడిక్షన్?
0: ఎక్కడైనా ప్రాబ్లం ఉందంటే ఆ ప్రాబ్లం ని ఒక పద్ధతిగా సైంటిఫిక్ పద్ధతిలో మనం ఆలోచించి సైంటిఫిక్ పద్ధతిలో మనం దాన్ని డీఅడిక్షన్ ప్రోగ్రామ్స్ కానీ స్టార్ట్ చేసినట్లయితే, దాన్ని ఉపయోగించినట్లయితే ఎటువంటి అడిక్షన్ ఉన్నా కానీ దాని నుండి బయటకు తీసుకురావచ్చండి. అది అసాధ్యమైంది కాదు, బట్ అలానే ఈజీగా చేయగలిగింది, సుసాధ్యమైంది కూడా కాదు. బట్ ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ కమిట్మెంట్ ఫ్రమ్ పేషెంట్ ఒకరు కాదు, ఎవరైతే అడిక్ట్ అయినారో వాళ్ళు, వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ దెన్ క్లినిషియన్. సో ఈ 4 ఫ్యాక్టర్లు కానీ మనకు ఖచ్చితంగా ఒక త్రాటి మీద తీసుకొచ్చినట్లయితే ఈ డీఅడిక్షన్ ని చాలా చాలా పద్ధతిగా సైంటిఫిక్ పద్ధతిలో హ్యాండిల్ చేయొచ్చు. వందల మంది డిక్షన్

0: పద్ధతిలో సక్సెస్ఫుల్ సాధించి స్మోకింగ్ కి దూరంగా, టొబాకో ప్రొడక్ట్స్ కి దూరంగా చాలా సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తున్నారని గుర్తుపెట్టుకోవాలండి.
1: అయితే యాంటీ టొబాకో ఎన్వైరన్మెంట్ కల్పిస్తే గాని ఇది సాధ్యం కాదు.
0: అవునండి, చాలా చక్కగా చెప్పారు. నేను మన శ్రోతలకి అర్థమయ్యేటట్టుగా చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మనం మన బెడ్రూమ్ లో మనం పడుకొని, ఓకే నాకు వరల్డ్ కప్ వచ్చేసింది, లేకపోతే నాకు క్లాస్ లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, లేకపోతే ఒక విన్నింగ్ కంటెస్ట్ లో నేను ఫస్ట్ వచ్చినాను అని జస్ట్ డ్రీమ్ చేసిన మాత్రాన మనం ఓ సక్సెస్ ని రీచ్ చేయలేం. అలానే డి అడిక్షన్ కూడా ఎన్ని ప్రిస్క్రిప్షన్లు తీసుకున్నా గానీ అది మనకు సక్సెస్ కాదు. కానీ ఆ ప్రిస్క్రిప్షన్స్ తో పాటు యాక్షనబుల్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నారో, మీరు కరెక్ట్ గా చెప్పారు, ఏదైతే యాంటీ టొబాకో ఎన్విరాన్మెంట్ అంటే పేషెంటు, పేషెంట్ తో పాటు ఉన్న సోషల్ సర్కమ్స్టెన్సెస్, ఇవన్నీ కూడా మనం మార్చగలిగినట్లయితే సక్సెస్ఫుల్ గా పేషెంట్ ని టొబాకో నుండి డిఅడిక్ట్ చేయొచ్చు అనేసి మనం అందరూ గుర్తుపెట్టుకోవాలి.
1: అందరం కలిసే ఈ టొబాకో ఎడిక్షన్ కానీ దీని నుంచి బయటపడగలిగే వాతావరణం సృష్టిస్తే మనకి మంచిది, పొగాకుకి బానిసలైన వాళ్ళకు కూడా మంచిది. అయితే సార్, ఇప్పుడు వేపింగ్ అని అదర్ ఫార్మ్ ఆఫ్ స్మోకింగ్ నడుస్తుంది కదా సార్?
0: అవును.
1: కానీ ఈ వేపింగ్ దీనికంటే, స్మోకింగ్ కంటే సేఫర్ అని కూడా చెప్తారు. హౌ ఫార్ ఇస్ ఇట్ ట్రూ సార్?
0: వేపింగ్ అనేది స్మోకింగ్ కన్నా, అంటే సిగరెట్లు కానీ బీడీలు కానీ తాగడం కన్నా కూడా సేఫ్ పద్ధతి అని అనుకోవడం మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే వేపింగ్ చేసిన పేషెంట్ ఎవరైతే పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి ఈ వేపింగ్ ద్వారా ఇదేమవుతుందంటే, మనకు సోషల్ మీడియాలో అంతా కూడా ఏమవుతుంది, ఈ వేపింగ్ ని చాలా స్టైలిష్ వే ఆఫ్ సిగరెట్ స్మోకింగ్, అది చేస్తే మనం నెక్స్ట్ లెవెల్లో హీరో లాగా అని చూపెట్టి దాని వల్ల దాన్ని వాళ్ళు ఆ కంపెనీలు ప్రమోట్ చేసుకోవడం జరుగుతుంది. అయితే మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ రోజుకి అంటే యాజ్ ఆఫ్ 2026 మే ఎండ్ కంతా కూడా మనం గమనించినట్లయితే దేర్ ఆర్ ఆల్మోస్ట్ 7,000-8,000 కేసెస్ ఆఫ్ పబ్లిష్డ్ లిటరేచర్, అంటే సైంటిఫిక్ జర్నల్స్ లో పబ్లిష్ చేసిన లిటరేచర్ లో ఆల్మోస్ట్ 8,000 మందికి ఓకే ఈ వేపింగ్ చేసిన వాళ్ళకి న్యూమోనియాలు కానీ ARDS అని అంటారు, అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్, అంటే లంగ్స్ అంతా కూడా పుండు పట్టిపోతుంది అనమాట. సో కాబట్టి వేపింగ్ ద్వారా ఇంత సీరియస్ కండిషన్ వచ్చి వెంటిలేటర్ మీదకెళ్లి ప్రాబబ్లీ ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితులు కూడా వేపింగ్ చేసే వాళ్ళలో ఉంటుందనేది మనం మర్చిపోకూడదు. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ ని ప్రతి ఒక్కరికి కూడా మనం చెప్పాలి. వేపింగ్ అనేది చట్టబద్ధత కాదు, చట్టరీత్యా నేరం అది. వేపింగ్ ఇండియాలో పర్మిషన్ లేదు. అండ్ ఒకవేళ వేపింగ్ అయినా ఎవరన్నా అటువంటి అలవాటు ఉందంటే తక్షణం మీరు మీ పల్మనాలజిస్ట్ ని కలిసి వేపింగ్ కి దూరం అవడం చాలా చాలా ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోవాలండి.
1: సార్, అయితే స్మోకింగ్ కానీ టొబాకో యూసేజ్ కానీ అది మన లోపలికి ప్రవేశించినప్పుడు మన ఊపిరితిత్తులకు కానీ ఇతర భాగాలకు కానీ అది ఎంత చెడు కలుగు చేస్తుంది అనేది మనం అర్థమయ్యేలా చెప్పగలిగితే కూడా కొంతవరకు ఈ టొబాకో ఎడిక్షన్ నుంచి బయటకు వస్తారు కదా సార్?
0: అవునండి, తప్పకుండా. మనం సింపుల్ ఫామ్ లో నేను చెప్పడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు ఒక సిగరెట్ కానీ, ఒక బీడీ కానీ, లేకపోతే ఒక తంబాక్ కానీ ఇవి తీసుకున్నప్పుడు దానిలో థౌజండ్స్ ఆఫ్ కెమికల్స్ ఉంటాయి. సో ఈ కెమికల్ కాంపోనెంట్స్ ఏం చేస్తాయంటే, ఆర్గానిక్ కాంపోనెంట్స్ అవ్వచ్చు, అండ్ దెన్ ఈ నికోటిన్ అనేది కూడా క్యాన్సర్ కారణం చేయొచ్చు. అయితే ఈ కెమికల్స్ అన్ని ఏం చేస్తాయంటే, లోపలకి వెళ్ళి మనం ఎక్స్పోజ్ చేసిన తర్వాత లంగ్స్ లో కానీ బ్లడ్ లో కానీ లేకపోతే ఎక్కడైతే మనకు కణాలకి అది ఎక్స్పోజ్ అవుతుందో అక్కడ సెల్ లోపలికి ఈ కెమికల్స్ వెళ్ళి డిఎన్ఏ అని ఉంటుంది అనమాట, ఆ డిఎన్ఏని డ్యామేజ్ చేస్తుంది. ఎప్పుడైతే డిఎన్ఏ డ్యామేజ్ అవుతుందో ఆ డ్యామేజ్ అయిన డిఎన్ఏ నుండి మనకు క్యాన్సర్ కణాలు పుట్టుకొస్తాయన్నమాట. అఫ్ కోర్స్ ఇది ఒక స్టేజ్, బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఊపిరితిత్తుల్లోకి ఎంటర్ అయిన వెంటనే ఏమవుతుందంటే, మనకు ఒక ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని ఇన్నేట్ ఇమ్యూనిటీ అని అంటారు. ఈ ఇన్నేట్ ఇమ్యూనిటీ బ్యారియర్ ని మనకు ఈ స్మోకింగ్ దెబ్బతీస్తుంది. అండ్ దెన్ ఎప్పుడైతే ఈ ఇన్నేట్ ఇమ్యూనిటీ పోతుందో ఈ పేషెంట్లకి తరచుగా రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ రావడం, ఆస్తమా లాంటి అటాక్లు రావడం, దీర్ఘకాలికంగా అదే స్మోక్ కంటిన్యూ చేస్తే COPDగా మారడం, అండ్ దెన్ ఈ ఎప్పుడైతే COPDగా మారుతుందో లంగ్స్ పుండు పడతాయి అన్నమాట. ఈ పుండు పడిన లంగ్స్

0: బాడీ మొత్తం కూడా ఎఫెక్ట్ చేస్తుంది. ఉదాహరణకు చెప్తాను, మీకు ఏ కాల్లోనో చేతిలోనో ఒక ముళ్ళు గుచ్చుకునింది, మీ కళ్ళల్లో నీళ్ళు వస్తాయి రావా? వస్తాయి. అదే మాది లంగ్స్ లో ఈ టొబాకో వాడడం వల్ల మీ యొక్క లంగ్స్ దెబ్బతిన్నప్పుడు ఒళ్ళంతా కూడా ఉండుమారి, దీన్ని సిస్టమిక్ ఇన్ఫ్లమేషన్ అని అంటారనమాట. ఈ సిస్టమిక్ ఇన్ఫ్లమేషన్ రావడం వల్ల ఏమవుతుందంటే హార్ట్ అటాకులు రావడం అండ్ దెన్ స్ట్రోకులు రావడం, అంటే బ్రెయిన్ స్ట్రోకులు రావడం, ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ మీరు అర్థం చేసుకొని స్మోకింగ్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని గుర్తుపెట్టుకోవాలి.
1: వ్యాధి నిరోధక శక్తిని కోల్పోతాము. ఏదైనా ఒక చిన్న ఇన్ఫెక్షన్ కూడా మనల్ని చాలా భారీగా దెబ్బతీస్తుంది అనేది అర్థం చేసుకోవాలి.
0: అవునండి, అంటే లంగ్ ఒకటే కాదు, లంగ్ తో పాటు మనకు హార్ట్ మీద బ్రెయిన్ మీద కూడా ఈ యొక్క పర్యవసానం ఉంటుంది. దానివల్ల మనకు హార్ట్ అటాక్లు బ్రెయిన్ స్ట్రోకులు కూడా వచ్చే అవకాశం ఉంటుందని గుర్తుపెట్టుకోవాలండి. దయచేసి

0: అంతే కాదు, లంగ్ తో పాటు మనకు హార్ట్ మీద, బ్రెయిన్ మీద కూడా ఈ యొక్క పర్యవసానం ఉంటుంది. దానివల్ల మనకు హార్ట్ అటాక్లు, బ్రెయిన్ స్ట్రోక్లు కూడా వచ్చే అవకాశం ఉంటుందని గుర్తుపెట్టుకోవాలండి. దయచేసి శ్రోతలు ఈ యొక్క నిజాన్ని తెలుసుకొని అర్థం చేసుకొని స్మోకింగ్ మీ జీవితంలో లేదు మీ యొక్క ఫ్రెండ్స్ మీ సర్కిల్ జీవితంలో లేకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోండి. దేశానికి ఒక ప్రయోజకుల్ని తయారు చేయండి.
1: డాక్టర్ విజయ్ కుమార్ గారు, స్మోకింగ్ కానీ టొబాకో యూసేజ్ కానీ అది మన ఊపిరితిత్తులకు కానీ ఇతర భాగాలకు కానీ ఎంత చెడు కలుగు చేస్తుంది అని చాలా సమగ్రమైన సమాచారాన్ని ఇచ్చి మా శ్రోతల ఆరోగ్యం కోసం మీరు చేసిన ఈ ప్రయత్నానికి ధన్యవాదాలు సార్. నమస్కారం.
0: నమస్తే అండి. థ్యాంక్ యూ సో మచ్ సందీప్ గారు.

మీరింతవరకు ఆరోగ్య జీవనం, పొగ తాగటం వల్ల దుష్ప్రయోజనాలు, పల్మనాలజీ రెస్పిరేటరీ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ విజయ్ కుమార్ చెన్నంశెట్టి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ కె సందీప్. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 7:31. పాటతో ప్రయాణం కార్యక్రమం వింటారు మీ విశాలితో. పాటతో ప్రయాణం కార్యక్రమంలో ముందుగా వస్తున్న పాట ఛాంపియన్ చిత్రానికి గాను రామ్ మిర్యాల పాడిన పాట వింటారు. సాహిత్యం కాసర్ల శ్యామ్, సంగీతం మిక్కీజే మేయర్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆల్ టైమ్ హిట్స్ వింటున్నారు మీ ఆర్జే విశాలితో. మనమందరం చాలా వాటికే ఎడిక్ట్ అయిపోతున్నాం కదా, అందులో ముఖ్యంగా మొబైల్ ఒకటి. ఎక్కడ చూసినా మొబైల్లోనే. అసలు జీవితంలో అసలు మొబైల్ లేకుండా బతకలేకపోతున్నాం, చేతిలో ఫోన్ లేకుండా ఎక్కడికి వెళ్ళలేం. అందుకే ఈ అడిక్షన్ నుంచి ఎలా బయటపడాలో మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. ఆల్ టైమ్ హిట్స్లో తర్వాత వస్తున్న పాట భగవంత్ కేసరి చిత్రానికి ఎస్పి చరణ్ పాడిన పాట వింటారు. అనంత శ్రీరామ్ సాహిత్యం, సంగీతం ఎస్ఎస్ తమన్.

0: అంటే నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: మార్నింగ్ పిల్లలు.
2: గుడ్ మార్నింగ్
1: మేడం. నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
4: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు అనేక ఆరోగ్య సమస్యలు కూడా.

0: రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
1: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
2: ఆల్ టైమ్ హిట్స్ వింటున్నారు మీ ఆర్జే విశాలితో. మరి మొబైల్ అడిక్షన్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, మార్నింగ్ లేవగానే ఫోన్ చూడటం వల్ల దానిలో వచ్చిన మెసేజ్లు మనకి మంచిగా అనిపించవచ్చు, లేకపోతే వాటి వల్ల మనం డిస్టర్బ్ అవ్వచ్చు, అవునా? అందుకే లేవగానే ఒక గంట ఫోన్కి దూరంగా ఉండి చూడండి. నిజంగా ఆ రోజు ఎంత హాయిగా ప్లెజెంట్గా అనిపిస్తుందో తెలుసా? అమ్మో చాలా కష్టం విశాలి అంటారా, ట్రై చేయండి. మరి ఇంకా మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. ఆల్ టైమ్ హిట్స్లో తర్వాత వస్తున్న పాట హనుమాన్ మూవీ నుండి గౌరా హరి పాడినటువంటి పాట వింటారు. రచన కాసర్ల శ్యామ్, సంగీతం గౌరా హరి.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్

0: ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863. ఆరోగ్య జీవనం
2: ఆనందదాయకం. ఆల్ టైప్ హిట్స్ వింటున్నారు మీ విశాలితో. మరి మొబైల్ అడిక్షన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. నైట్ టైమ్ట ఫోన్లు పక్కన పెట్టుకొని పడుకోకూడదు అంటున్నారు వైద్యులు. ఫోన్ చూడటం, ఫోన్ వాడటం వల్ల నిద్ర పట్టకపోవటమే కాకుండా లేవగానే మన మైండ్ అంతా చాలా డిస్టర్బ్డ్గా ఉంటుందట. అయితే ఇది చెప్పింది నేను కాదు, నా వైద్య నిపుణులు చెప్తున్నారు. మరి ఫోన్ని మన దగ్గర లేకుండా, మన పక్కన అసలు ఉండకుండా దూరంగా పెట్టుకొని పడుకోవటానికి ట్రై చేద్దాం. మరి ఆల్ టైమ్ హిట్స్లో తర్వాత వస్తున్న పాట హ్యాపీ చిత్రం నుండి ఎస్పీ చరణ్ పాడిన పాట వింటారు. కులశేఖర్ సాహిత్యానికి సంగీతం యువన్ శంకర్ రాజా.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధురగా నాడ మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
3: 2324 0856.
2: జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: మన జనరంజన్. ఆల్ టైమ్ హిట్స్ లో తర్వాత వస్తున్న పాట ఆర్య 2 చిత్రానికి గాను దేవిశ్రీ ప్రసాద్ పాడిన పాట వింటారు. సాహిత్యం చంద్రబోస్, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.
1: వాడికి నా మీద ప్రేమే లేదు. హి డజంట్ లవ్ మీ, యు నో.
2: నో, హి లవ్స్ యు. హి లవ్స్ యు సో మచ్.
1: అవునా? ఎంత?
2: ఎంత అంటే, మొదటిసారి నువ్వు నన్ను చూసినప్పుడు కలిగినట్టు కోపమంతా, మొదటిసారి నేను మాట్లాడినప్పుడు పెరిగినట్టు ద్వేషమంతా, మొదటిసారి నీకు ముద్దు పెట్టినప్పుడు జరిగినట్టు దోషమంతా, చివరిసారి నీకు నిజం చెప్పినప్పుడు తీరినట్టు భారమంతా.
1: ఓ, ఇంకా?

వార్తల ముఖ్యాంశాలు. పశ్చిమాసియా ఉద్రిక్తతల ఇంధన సంక్షోభాన్ని భారత్ విజయవంతంగా ఎదుర్కొందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. వ్యూహాత్మక విధానాలు, దిగుమతుల వైవిధ్యం, బలమైన ద్వైపాక్షిక సంబంధాల వల్లే ఇది సాధ్యమైందన్నారు. 20 ఏళ్ల రాజకీయ జీవితం పూర్తయిన సందర్భంగా నాగర్ కర్నూలు జిల్లా మిడ్జిల్లో నిర్వహించిన కృతజ్ఞత సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. తొలిసారిగా 2006 జూలై 4 తేదీన మిడ్జిల్ ప్రజలు తనను ఆశీర్వదించారని గుర్తు చేసుకున్నారు. తన రాజకీయ ప్రయాణంలో కీలకమైన మండల ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. చమురు దిగుమతుల భారాన్ని తగ్గించేందుకు డీజిల్లో 15% ఐసోబ్యూటనాల్ కలపడంపై కేంద్రం దృష్టి సారించిందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలియజేశారు. ఈ ప్రత్యామ్నాయ ఇంధన వ్యూహం దేశంలో ఇంధన భద్రతను మెరుగుపరచడమే కాకుండా రవాణా రంగంలో కార్బన్ ఉద్గారాలను తగ్గించేందుకు ఎంతగానో దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్లోని సింగరేణి భవన్లో సంస్థకు సంబంధించి ఈరోజు ఉన్నతస్థాయి సమీక్షా సమావేశానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు. కార్మికుల దుస్తులు ధరించడాన్ని తాను ఎంతో గర్వంగా భావిస్తున్నానని, తాను ధరించింది కేవలం సింగరేణి యూనిఫామ్ మాత్రమే కాదని, కార్మికుల శ్రమ, ధైర్యం, అంకిత భావానికి వారి చెమట చుక్కకు ప్రతీక అని ఆయన కొనియాడారు. నిధులు లేవనే నెపంతో కేసీఆర్ ఎన్నడూ సంక్షేమ పథకాలను ఆపలేదని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పిన లెక్కలన్నీ అవాస్తవాలని కొట్టిపారేశారు. కాంగ్రెస్ హయాంలో అప్పు ఆ పార్టీ నేతల స్కామ్లకే ఉపయోగపడుతోందని విమర్శించారు. జూలై 20 తేదీ నుంచి ఆగస్టు 13 తేదీ వరకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నిర్వహించనున్నట్లు కేంద్ర పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. ప్రభుత్వం సిఫార్సు మేరకు రాష్టపతి ద్రౌపది ముర్ము ఉభయ సభల సమావేశాలకు ఆమోదం తెలిపారని ఎక్స్ ద్వారా వెల్లడించారు. ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా అభివృద్ది కార్యక్రమాల్లో వేగం పెంచాలని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. సచివాలయంలో ఈవేళ నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ, క్యూర్ పరిధిలోని అర్బన్ హౌసింగ్ స్కీమ్, సబ్ రిజిస్టార్ కార్యాలయాల శాశ్వత భవనాల నిర్మాణం పనులపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎథనాల్ మిశ్రమ కార్యక్రమం 2018 నుంచి శాస్త్రీయంగా సాగుతోందని పరిశ్రమ నిపుణులు తెలియజేశారు. మొక్కల ఆధారితమైన ఈ స్వచ్ఛమైన ఇంధనం వాతావరణ మార్పులపై సమర్థంగా పోరాడుతుందని ఇంజనీర్స్ ఇండియా, టొయోటా ప్రతినిధులు పేర్కొన్నారు. రవాణా రంగంలో కార్బన్ కాలుష్యాన్ని తగ్గించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని వారు వివరించారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో రౌండ్ ఆఫ్ 16 మ్యాచెస్ ఈరోజు ప్రారంభమయ్యాయి. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. రేపు ఉదయం 7:05 జాతీయ వార్తలతో కలుసుకుందాం.

ఆకాశవాణి వివిధ భారతీ కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ లో సమయం 8:03 దాటి 47 సెకండ్లు. మస్తీ మజా ప్రపంచంలో జరిగే ఇంట్రెస్టింగ్ వైరల్ అండ్ ట్రెండింగ్ న్యూస్.

0: ను మీ ముందుకు తీసుకొస్తుంది మన మస్తీ మజా. అరే ఇలా కూడా జరుగుతుందా? అవునా అని ఆశ్చర్యకరమైన సంఘటనను మీ ముందు ఉంచుతోంది మన మస్తీ మజా కార్యక్రమం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: మాటైనా
3: పాటైనా
4: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
2: ఏ చోటైనా
3: శ్రోతల ఆనందాలగని
2: మధుర గానాల మనోరంజని
3: మన జనరంజని
4: మనసునే
3: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతుల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 నీ వివిధ భారతి 102.8 మెగా

మస్తీ మజా వింటున్నారు మీ ఆర్జే విశాలితో. ఇలాంటివి చేసి రిస్క్లో పడకూడదబ్బా. ఎలాంటివి విశాలి అంటారా? అయితే ఇప్పుడు ఇన్స్టాలో పోస్టులు పెట్టడం, ఫేస్బుక్లో యాక్టివ్గా ఉండటం ఇవన్నీ కూడా చాలా కామన్ అయిపోయాయి. ఒకరోజు సోషల్ మీడియాలో కనిపించకపోతే ఏమైపోయింది అనేటట్లు అయిపోయాం, అవునా? అలానే ముంబైకి చెందిన ఒక 33 ఏళ్ల యువకుడు తన పుట్టినరోజును కొంచెం వెరైటీగా చేయాలని హైవే పైన 33 నంబర్ రాసి దాన్ని ఫైర్తో అంటించాట. అంటే నిప్పు పెట్టి ఆ 33 నంబర్ని ఫైర్తో అంటించాట, సోషల్ మీడియాలో దాన్ని పోస్ట్ చేశాట. లైక్స్ కామెంట్స్ అయితే బాగానే వచ్చాయి, కానీ ముంబై పోలీసులు కూడా వచ్చారట. ఎందుకు ఇలా చేస్తున్నామని అతనిని అరెస్ట్ కూడా చేశారట. ఉండొచ్చబ్బా, కానీ ఎంతవరకు అంతవరకే, మితిమీరి ఏది పనికిరాదు. ఏమంటారు? రైట్, మాట్లాడుకుందాం ఇలాంటి మరిన్ని విషయాలను ఈ వండర్ఫుల్ ట్రాక్ తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
3: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
2: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మస్తీ మజా వింటున్నారు మీ ఆర్జే విశాలితో. సాధారణంగా కొంత దూరం వరకే సైకిల్ని తొక్కగలుగుతాం కదా, కానీ ఒక్క చక్రం ఉన్న సైకిల్పై కేరళ నుండి ఏకంగా నేపాల్ వరకు ఓ యువకుడు సైకిల్పై ప్రయాణించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అది కూడా సాధారణ సైకిల్ కాదు, యూనిసైకిల్పై ఇంత పెద్ద ప్రయాణం చేయటం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అతని బ్యాలెన్స్, ఆత్మవిశ్వాసం ప్రయాణం

నటనపై ఉన్న ప్యాషన్ చూసి నెటిజన్లు ఫిదా అయ్యి ప్రశంసలు కురిపిస్తున్నారు. నిజంగా వండర్ కదా. మరి ఇలాంటి బోలెడన్ని విషయాలను ఇంకా మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

నమస్తే, మజా వింటున్నారు మీ విశాలితో. సముద్రం రెండుగా చీలిపోవటం ఎప్పుడైనా చూసారా? చూడలేదు కదా. పురాణాల్లో దేవుళ్ళు నడిస్తే సముద్రం

దాటి వచ్చినట్టు దక్షిణ కొరియాలో ప్రకృతి ప్రతి సంవత్సరం ఓ అద్భుతాన్ని ఆవిష్కరిస్తోంది. సముద్రం ఒక్కసారిగా వెనక్కి తగ్గి మనుషులు నడవటానికి వీలుగా కిలోమీటర్ల పొడవున ఓ దారిని నిర్మిస్తోంది. అదే ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందిన జిందో మిరాకిల్ సీ పార్టీ. దక్షిణ కొరియాలోని జిందో మోదో అనే రెండు ద్వీపాల మధ్య ఈ వింత జరుగుతుంది. ఏడాదికి కేవలం 2 సార్లు మాత్రమే, అది కూడా ఒక్కటంటే 1 గంట మాత్రమే సముద్రం ఇక్కడ దారి వదులుతుంది. అలల ఉధృతి ఒక్కసారిగా తగ్గిపోయి దాదాపు 2.8 కిలోమీటర్ల పొడవు, 40 కిలోమీటర్ల వెడల్పుతో లాంగ్ బ్రిడ్జ్ ప్రత్యక్షమవుతుందట. మరి ఈ దీని గురించిన మరిన్ని విషయాలను మాట్లాడుకుందాం ఈ వండర్ఫుల్ ట్రాక్ తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ప్రజ వింటున్నారు మీ విశాలితో. రెండుగా చీలిపోయే సముద్రం గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఈ క్షణం కోసంట ప్రపంచం నలుమూలల నుండి లక్షలాది మంది పర్యాటకులు ఇక్కడికి తరలివస్తారు. సముద్ర గర్భంపై నడుస్తూ కాలినడకన ఒక ద్వీపం నుండి మరో ద్వీపానికి చేరుకుంటారు. అయితే ఇందులో ఎలాంటి మాయామంత్రం లేదని, కేవలం చంద్రుని గురుత్వాకర్షణ శక్తి వల్ల సముద్రంలో వచ్చే మార్పుల వల్ల సముద్రదారి కనిపిస్తుందని సైంటిస్టులు చెప్తున్నారు. ఇక స్థానికులు మాత్రం దీని వెనుక పెద్ద కథే ఉందని చెప్తారు. పూర్వం జిందో ద్వీపంలో పులుల దాడి ఎక్కువ ఉండటంతో ప్రజలు అంతా మేధో ద్వీపానికి పారిపోయారు. కానీ పాంగ్ అనే వృద్ధురాలు మాత్రం అక్కడే ఉండిపోయింది. తన కుటుంబానికి దూరమైన ఆమె వారిని కాపాడాలని సముద్రదేవుడిని వేడుకుంటుందిట. ఆమె భక్తికి మెచ్చి సముద్రుడు దారిచ్చాడుట. అందుకే అక్కడ ఆమె విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారు. మరి ఈ విషయం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారి లక్షల వ్యూస్ని సొంతం చేసుకుంది. ఇది ఈనాటి మస్తీ మజా. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 8:30 దాటి 46 సెకండ్లు. ఏకచిత్రగానం వింటారు మీ విశాలితో. కొన్ని సినిమాలు కథ వల్ల గుర్తుంటాయి, మరికొన్ని సినిమాలు అందులోని పాటల వల్ల గుర్తుంటాయి. అదే కదా మ్యూజిక్ మ్యాజిక్ అంటే. ఈరోజు అలాంటి ఓ కంప్లీట్ ఫీల్ గుడ్ ఆల్బమ్ గురించి మాట్లాడుకుందాం. అదే 2020లో వచ్చిన భీష్మ మూవీ. నితిన్ రష్మిక మందన్న జంటగా దర్శకుడు వెంకీ కుడుమల నిర్మించిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ప్రేక్షకులను ఎంతగా నవ్వించిందో అందులోని పాటలు కూడా అంతేలా ప్లేలిస్ట్లో చోటును సంపాదించుకున్నాయి. మరి ఈరోజు ఏకచిత్రగానంలో భీష్మ మూవీలోని పాటలను వినేద్దాం. సినిమా మొదలైన వెంటనే హీరో సింగిల్ లైక్ మీద పడే ఫ్రస్ట్రేషన్ని చాలా ఫన్నీగా చాలా ఎనర్జెటిక్గా చెప్పే పాటే సింగిల్స్ యాంథమ్. అనురాగ్ కులకర్ణి పాడిన ఆ పాట ఇప్పుడు మీకోసం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఏకచిత్ర గానంలో భీష్మ మూవీ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, హీరో హీరోయిన్ను ఇంప్రెస్ చేయాలని ప్రయత్నించే సరదా సమయంలో వచ్చే ఫుల్ ఫన్ ఎంటర్టైనింగ్ సాంగ్ వాట్ ఏ బ్యూటీ. ధనంజయ్ అమలా చేబోలు కలిసి పాడిన ఈ పాటలో ఫన్నీ లిరిక్స్, ఎనర్జెటిక్ బీట్స్, జానీ మాస్టర్ కొరియోగ్రఫీ, నితిన్ రష్మికల ఫన్ కెమిస్ట్రీ అన్నీ కలిసి ఈ పాటను కంప్లీట్ సెలబ్రేషన్ సాంగ్గా మార్చేశాయి. మరి ఆ పాట మీకోసం, స్టే ట్యూన్డ్.

ನಾಟಿ ಮೇಟಿ ಸಿನಿ ಗೀತ ಮಾಲಿಕ ಮಧುರಿಮ ಅಜರಾಮರ ಮನಪಿಂಚೇ ಗೀತಾಲು

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ సలలిత

0: మధురిమ.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ఏకచిత్ర గానంలో భీష్మ మూవీలో పాటలను వింటున్నాం కదా, ఈ సినిమాలో ప్రేమ నెమ్మదిగా మొదలయ్యే అందమైన ఫేస్కి బ్యాక్గ్రౌండ్గా నిలిచే మెలోడీ సరాసరి. అనురాగ్ కులకర్ణి తన సౌల్ఫుల్ వాయిస్తో ఈ పాటను మరో స్థాయికి తీసుకువెళ్లారు. ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ మాటల్లో చెప్పలేని ఫీలింగ్స్ను చాలా సాఫ్ట్గా వినిపించే ఈ పాట ఇప్పటికీ చాలామంది ఫేవరెట్ లవ్ మెలోడీస్లో ఒకటి. మరి అదే పాట మీకోసం వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతుల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

ఏకచిత్ర గానం వింటున్నారు మీ విశాలితో. ప్రేమలో పడిన తర్వాత మనకు నచ్చిన వాళ్ళు ఏం చేసినా ఎలా ఉన్నా సూపర్ క్యూ.

క్యూట్గానే అనిపిస్తాయి కదా. అచ్చం అలాంటి ఫీలింగ్స్నే చాలా క్యూట్గా చెప్పే పాట సూపర్ క్యూట్. నకాష్ అజీజ్ తన లవ్లీ వాయిస్తో పాడిన ఈ పాటలో హీరోయిన్ అందాన్ని చూసి హీరో చేసే ప్లేఫుల్ అడ్మిరేషన్ చాలా న్యాచురల్గా అనిపిస్తుంది. ఆ పాటే ఇప్పుడు మీకోసం. స్టే ట్యూన్డ్.

0: మధురిమ.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: మాటైనా
3: పాటైనా
4: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
2: ఏ చోటైనా
3: శ్రోతల ఆనందాలగని
2: మధుర గానాల మనోరంజని
3: మన జనరంజని
4: మనసునే మీటకే నేస్తమా.
3: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
4: 2324 0856.
3: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: Manu Cemerince mi?
1: తర్వాత వస్తున్న పాట నువ్వు నాకు నచ్చావు చిత్రం నుండి. టిప్పు హరిణి పాడిన పాట వింటారు. సిరివెన్నెల సాహిత్యానికి కోటి సంగీతం.

0: మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో
1: సత్యం చిత్రానికను శంకర్ మహదేవన్ పాడిన పాట వింటారు. కందికొండ్ల సాహిత్యానికి చక్రీ సంగీతం.

0: మధురిమ.
1: వసంతం సినిమా నుండి హరిహరన్ పాడిన పాట వింటారు. కులశేఖర్ సాహిత్యానికి ఎస్ఏ రాజ్ కుమార్ సంగీతం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ లో సమయం 10 గంటలు. నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ వింటారు.
1: ఆకాశవాణి అలవరుసలపై తేలివచ్చి వివిధ భారతి వినివిధిలో పలకరించే అలనాటి సినీ పాటల పుష్పాలకై వేచి ఉన్న మధురిమ శ్రోతలందరికీ చంద్రశేఖర్ మల్లాది స్వాగతాంజలి. మన భావాలు మనస్సులో కలిస్తే స్వప్నం, ప్రకృతిలో కలిస్తే మరణం. ఇది అందరికీ తెలిసిందే. కాని ఒకసారి కళ బాగున్నప్పుడు మెళుకుగా ఉన్నట్టు, మెళుకు వచ్చిన తర్వాత కాలం కరిగిపోయి అది ఒక కళలా అనిపించటం సాధారణమే. అదే ప్రేమలో అయితే తెల్లని కన్నుల నిండా చల్లని వెన్నెల కాయిస్తూ, మనస్సు నిండా మల్లెల గుబాళింపుని పూయిస్తూ, తలుపులో వలపులో పిలుపులో కనపడేది వినపడేది అది నువ్వేనా అని అడిగే పాట అలనాటి గీతం. మాయాబజార్ చిత్రంలో ఘంటసాల వెంకటేశ్వరరావు స్వీయ సంగీత సారథ్యంలో పాడిన పాటిది, పింగళి రచన.

0: ಮನಸ್ಸಿ ಹೃದಯ ಮುಖನವರ ಪರಕಿನದು ನೀವೇನೆ.
1: వలుపును మోసేందుకు వధూవరులకి పెళ్లి పల్లకీ కావాలి. ఆ దంపతుల బాటని పూదోటగా చేయటానికి ఓ సన్నాయి పాటు కావాలి. వాళ్ల ఊహలు మామూలుగా ఉండవుగా. ఒక పక్క వాన పడుతూ మరోపక్క సూర్యకిరణం కనుక వస్తే వరదగుడిలో అదేనండి ఇంద్రధనువుపై ఊయలలోగాలని, అక్కడే అటూ ఇటూ తిరగటానికి మబ్బుల్నే రథం చేసుకోవాలని, వీణ ఒకరైతే నాదం మరొకరుగా ఆ ఆనంద సాగరంలో తేలిపోవాలని, నావలాగా ఉండిపోవాలని కళలకంటూ వర్తమానంలో

వచ్చేసరికి ఎదురుగా ఉన్న హుషారైన నిశాకణుల అమ్మాయితో ఈ పాటకి ఊహకి రెక్కలు తొడిగి అక్షరాలని ఆకాశంలో ఎగరేస్తే ఎలా ఉంటుందో చూపించారు రచయిత ఈ పాటలో. ఇద్దరు మిత్రులు చిత్రంలో పి. సుశీల, ఘంటసాల వెంకటేశ్వరరావు, దాశరథి రచన, ఎస్. రాజేశ్వరరావు సంగీతం.

పారిజాతాలంటే ఎవరికిష్టం ఉండదు చెప్పండి? అది వెన్నెల కురిసిన పారిజాతాలైతే అవి ఆమె చిరునవ్వులా ఉంటాయని, ఆ కన్నుల్లో అనంత ఆకాశపు నీలి నీడలు కనిపించే నీలకాంతి దీపాలని, చల్లని ఆ తోడు వెన్నెల కంటే ఎక్కువ అని, వేరే జాబిల్లి ఎందుకని, వలుపుల బృందావనాల్లో గుండె అల్లరిని కన్నులు చేసే వేల బాసలతో గుండెలు పిండేసే సంగీతాన్ని అందించిన ఈ పాట వినండి. డాక్టర్ బాబు చిత్రంలో ఘంటసాల వెంకటేశ్వరరావు, డాక్టర్ సి నారాయణరెడ్డి రచన, సంగీతం చలపతిరావు.

ప్రతి జీవి కోరుకునేది స్వేచ్ఛ. కేవలం వ్యక్తిగత స్వేచ్ఛ కాదు, మనసుకు స్వేచ్ఛ ఉండాలి. దొరికింది తింటూ, కావలసిన చోటుకు వెడుతూ, ఎగిరిపోతూ, చెట్లపై, పుట్లపై, ఏటిగట్లపై చక్కగా పచ్చగా ఊగుతూ ఉండే పంచవన్నెల రామచిలకను పట్టుకొచ్చి పంజరంలో పెడితే ఆ చిలక్కి ఎలా ఉంటుంది చెప్పండి? హృదయం ఒక విపంచి, అదే వీణగా మోగాలి కదా. తెగిన బంధాలులాగానే తీగలు తెగి మూగదైతే ఏమని పలకాలి? కష్టమైంది దొరికినా కష్టమే, ఇష్టమైంది పోయినా కష్టమే. గాయపడ్డ మనసు మౌనంగా నిద్రిస్తే ఆ పాట ఎలా వస్తుంది బయటికి? ఒక ఆర్ద్ర రసం గొంతు నిండా నింపుకుని ఓ మధుర గాయని పాడిన పాట భార్యాభర్తల చిత్రంలో పి సుశీల, శ్రీరంగం శ్రీనివాసరావు రచన, ఎస్ రాజేశ్వరరావు సంగీతం.

చిన్నప్పుడు నాన్నగారి సైకిల్ వెనక్కు కూర్చుని పున్నమచంద్రుణ్ణి చూస్తూ ఉంటే తను మనతో పాటు ప్రతిసందులోకి వస్తున్నాడని ఊహించేవాళ్లం. అలాంటి చందమామలాంటి మోముతో తన కన్నుల నుంచి ప్రేమ జాలువారుతుంటే, బుగ్గలు నినుసిగ్గుల సింగారంతో ఎరిపెక్కు ఉంటే అది తనకేం తెలిసినప్పుడు ఇంకా వేరే చంద్రుడితో పనిమిటి చెప్పండి. వెళ్లిపోయేవాడిని భుజం తట్టి పిలిచినట్టుగా తమల్ని పిలవద్దు అని అభిరీ భీంపలాస రాగాలలో ఆ రాకేంద్రుని, శశిధరుణ్ణి, శనీవాలిని, తారాపతిని, ఇందుబింబాన్ని సంబోధిస్తున్న పాట భట్టి విక్రమార్క చిత్రంలో ఘంటసాల వెంకటేశ్వరరావు పి సుశీల, అనిశెట్టి రచన, పెండ్యాల సంగీతం.

ఆకాశంలో నువ్వో సగం, నేనో సగం ఈ భావన మనసులో ఉన్నా కూడా, గుండెల నిండా ప్రేమ ఉన్నా, నెరజాళ్లను చల్లపరిచేందుకు కంటిచూపులో కసి ఉన్నా, ఆ వెనక ఉన్న ముసిముసి నవ్వును అర్థం చేసుకుంటూ ప్రేమను పొందటానికి, బెట్టును తగ్గించటానికి, ఆటను పట్టించటానికి, తరుణే తీగైతే తానే పందిరవుతానని, మల్లెలు ముడుచుకున్నా చందనం అలరుకున్నా అందానికే అసూయ కలిగించేలా తయారైనా అది తన కోసమే అని కొంచెం గడుసుగానే ప్రేమను పలికిస్తున్న మధుర గీతం. దొరికితే దొంగల చిత్రంలో ఘంటసాల వెంకటేశ్వరరావు, డాక్టర్ సి నారాయణరెడ్డి రచన ఎస్ రాజేశ్వరరావు సంగీతం.

ప్రేమలు, సుధలు, అమృతధారలు కురిపించే అద్భుత బృందావనవుతుంది ఆ మనస్సు. ఆ బృందావని విహారి రాధమ్మను కరుణారసామృతధారల్లో తడిపేస్తుంటే ఆ దేవదేవుని క్రీగంట చూపు తనపై పడితే బ్రతుకు పావనమైపోతుందంటున్న పాట మధుర గాయని గళంలో. మంచి కుటుంబం చిత్రంలో పి సుశీల, ఆరుద్ర రచన ఎస్పి కోదండపాణి, సంగీతం.

భగవంతుడు ఉండేది మన మనస్సులో. ఇక్కడ ఇతర ఆలోచనల చెత్తా చెదారం ఎందుకు ఉంచుకోవాలి చెప్పండి? ప్రేమ మధువు నిండిన నిండుకుండలా మనసు ఉంటే మరులు

ఋతురాజు వసంతం ప్రకృతికి కొత్త పులకింతల్ని తెస్తుంది. అదే యువతి యువకులు చల్లుకునే వసంతం శరీరానికి కొత్త పులకింతల్ని తెస్తుంది. కల ఫలించినా స్వప్నం సిద్ధించినా ఆనందమే కదా. ఈ బంధం అనుబంధం అపురూపమని, అనురాగం మనసుకు తగిలిన మన్మద బాణమని, ప్రేమ దీపాల కాంతిని వెదజల్లే సరాగాల సయ్యాట విలాసాల ఊయల్లో ఈ యుగళ గీతి సాగుతూ ఉంటుంది. ఆత్మగౌరవం చిత్రంలో ఘంటసాల వెంకటేశ్వరరావు పి సుశీల, దాసరిధి రచన, ఎస్ రాజేశ్వరరావు సంగీతం.

పాప ఏడ్చింది అంటే పాల కోసం అన్నా కావాలి, తన్ని కుట్టిన చేమ కోసం అన్నా కావాలి. అది పాలగుండి కదా, మనకెలా తెలుస్తుంది చెప్పండి. పిల్లలు పువ్వులు అన్నారు, పిల్లలే కాదు అవతల మనిషి గుండెల్లో ఏముంటుందో మనకేం తెలుస్తుంది. పూలలో దారం ఉంటుంది కానీ మనకు కనపడదు కదా. అలాగే కడుపారా నవ్వినప్పుడు కన్నీళ్ళు వస్తాయి, బాధల్లోనూ కన్నీళ్ళు వస్తాయి. ఏ కన్నీళ్ళు ఎందుకు ఎలా తెలుస్తుంది చెప్పండి. ఇదంతా మనసు నస, చెవులకు వినిపించేది మాత్రం కాదు, మరో ఎదకు మాత్రమే వినిపించేది. జన్మజన్మల బంధాలతో ముడిపడాల్సిన అనుబంధాల్ని కడుపు తీపి దీవెనలుగా, ఇద్దరికీ శేషాలుగా, అదే ఆశీర్వచన అక్షంతలుగా భావిస్తూ, సామాన్య పదాలతో అసామాన్య భావాన్ని బోధపరుస్తూ, అనుబంధాల అవసరాన్ని ప్రబోధిస్తున్న పాట ఈ పాట. మూగ మనసుల చిత్రంలో ఘంటసాల వెంకటేశ్వరరావు, ఆచార్య యాత్రేయ రచన, కెవి మహాదేవన్ సంగీతం.

0: ఆడనాటి పాటల్లో కొంటితనానికి తక్కువేమీ లేదు. ఇష్టపడి వెంటపడి కష్టపడి కాళ్ళకిజలకి అడ్డం పడి ఒప్పిచ్చేదాకా చుట్టూ ఉప్పలగుప్పలు తిరిగే లక్షణం అప్పుడు కూడా ఉండేదండోయ్. మెరిసే కళ్లల్లో మురిపాలు చూసి, మేను పులకింతల రంగుల హంగుల పొంగులు చూసి, చక్కని చిక్కని చుక్కని చెక్కిలి నొక్కి చెక్కలి గింతల్లో చక్కని గొంతులో పాడిన సరస సల్లాప ప్రణయ గీతం, ఆహా, ప్రళయాన్ని తెచ్చే ప్రణయ గీతం అనొచ్చేమో. ధర్మదాత చిత్రంలో ఘంటసాల వెంకటేశ్వరరావు, డాక్టర్ సి నారాయణ రెడ్డి రచన, టి చలపతిరావు సంగీతం.
1: బులమా, ఓ బులమా, ఇగో ఇగో చిన్నది బుల్లెమ్మా, సిగ్గెందుకు లేవమ్మా, సన్నీట స్నానాలు చాలమ్మా.

0: అమ్మా అమ్మా నీ తచ్చింది గింతలు నా కందించగరావమ్మా.
1: ప్రేమలో సఫలం పొందాలంటే పలకరించడమే కాదు, కలవరింప చేయాలి. పొగుడుతూనే తన గొప్పని కూడా తెలియచేయాలి. ఆమె వెన్నెలైతే తాను జావెల్లినని, ఆమె విరిసే కలువైతే తాను వికసింపచేసే చంద్రుడిని అని, మెచ్చి వచ్చిన తనకు మనసు ఇవ్వటం ఇష్టం లేదా అని, బిడివి ఎందుకు జాగేలా అంటూ గోముగా పాడుతున్న పాట అదే ఈనాటి యుగుల గీతం. అల్లుడే మేనల్లుడు చిత్రంలో ఘంటసాల వెంకటేశ్వరరావు, ఆచార్య ఆత్రేయ రచన, బి శంకర్ సంగీతం.

0: నిన్నెంతో మెచ్చాడే, నీకు మనసిచ్చాడే, ఎదురు చూస్తున్నాడే పిల్ల, దాదిని వచ్చాడే పిల్ల.
1: ప్రకృతి అనగానే పచ్చని చెట్ల నిగనిగలు, విచ్చిన పూల ఘుమఘుమలు, పైరగాలి గుసగుసలు, పంటచేల మిలమిళలు, గాలి చెప్పే గుసగుసలు, ఏటినీటి గలగలలు, కొలను అలల కళకళలు, పక్షుల కిలకలలు, వర్షపు టపటపలు, ఆకుల జలజలలు, నిప్పుల సలసలలు, ఎండల మలమలలు, చలి కటకటలు, అందుకు దవడ టకటకలు, అన్నింటినీ మించి చంద్రుని మిలమిళలు గుర్తుకొస్తాయి. మింటిలో ఒంటరిగా బంధుజనం మిత్రగణం ఎవ్వరూ లేకుండా అలుపెరగక రేయంతా అంతా అలా తిరుగుతూ కలువుల్ని నిద్రలేపుతూ

నారుని నిద్రపుచ్చుతూ కదలాడే సందమావని తనతో పోల్చుకుని, ప్రకృతి సోయగాన్ని వెన్నెల సోయగాన్ని రెండింటినీ కలిపి మనమీద కుమ్మరించే పాట. సంబరాల రాంబాబు చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడారు. రాజశ్రీ రచన, వి కుమార్ సంగీతం.

ఆత్మశాంతి కావాలంటే మనశ్శాంతి ఉండాలి. మనశ్శాంతి ఉండాలంటే ఆశని చంపుకోవాలి. ఆశని చంపుకోవాలంటే సిరుల్ని నిధుల్ని వదులుకోవాలి. ఈరోజు చీకటి మాటన రేపటి ఉదయం వేచి ఉంటుందని గ్రహించాలి. అది తెలుసుకుని సహనంతో సుగుణంతో మన విధి కంటే దైవనిధి గొప్పదని భావించి ఆ నీడలో ఆ నివేదనలో వేదన మరిచిపోయి ప్రశాంతత పొందాలని, ఆ ప్రశాంత శాంతిని ఆ శాంతి ఇచ్చే సేదని తీర్చి మనస్సు తేలికై కనురెప్పల బరువై వడలు తెలియని సుఖనిద్రనిస్తుందని, గుండె ఊసుల్లో గొంతు జోలతో నిద్రపుచ్చే మధురగీతం ధనమా దైవమా చిత్రంలో పి సుశీల పాడారు. డాక్టర్ సి నారాయణరెడ్డి రచన, టీవీ రాజు సంగీతం.

0: తెరిచిన కనులు నిదురు పరదాలలో మూసుకునే వరకు శ్రావ్య సినీ సంగీత గీతాలాపన వినపడుతూనే ఉంటుంది. మళ్ళీ నేను మీకు వినపడే వరకు మీ నుంచి సెలవు కోరుతున్నది చంద్రశేఖర్ మల్లాది. నమస్కారం.
1: మీరింతవరకు నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ విన్నారు.
2: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
3: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
2: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

రేపు ఉదయం 7:15 ఆరోగ్య జీవనం బ్యూటీ ప్రొడక్ట్స్ వాడకం జాగ్రత్తలు డాక్టర్ షనా ఖాన్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0404

0: 2324-0852, మరొక నెంబర్ 2324-0856.
1: వెన్నెలవే దాటి వస్తావా
0: జనరంజని, శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 నీ వివిధ భారతి 102.8

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 11 గంటలు దాటి 38 సెకండ్లు. ఈ ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5 గంటల 53 నిమిషాలకు ఎఫ్ఎం బ్యాండ్ 102.8 MHz పై మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.